ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ మాసం 24వ తారీఖు, గురువారం, శుభోదయం.

సాయిబాబా భక్తులకు శ్రద్ధ మరియు సభూరి అనే రెండు గొప్ప సందేశాలను అందించారు. అందరినీ ప్రేమించాలి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి, భగవంతుడిపై విశ్వాసం ఉంచాలి. ఇదే సాయిబాబా బోధనల సారాంశం. చింతపల్లి సాయిబాబా ఆలయంలో అడుగు పెట్టగానే కనిపించే ప్రశాంత వాతావరణం భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. సాయినాథుని దర్శనం కోసం వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ తమ కోరికలను ఆ సాయి సన్నిధిలో సమర్పిస్తారు. భక్తి, సేవ, దేశభక్తి చింతపల్లి సాయిబాబా ఆలయం యొక్క ప్రత్యేకత. నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. 2007లో ప్రారంభమైన ఈ ఆలయం కొన్నేళ్లలోనే విస్తరించి ప్రముఖ సాయిబాబా క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి ప్రత్యేకతలు ఏమిటి, ఆలయ చరిత్ర ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో. కానీ దానికన్నా ముందు ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో నల్గొండ జిల్లాలో ఉన్న చింతపల్లి శ్రీ సాయి సన్నిధి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై చింతపల్లి వద్ద కొలువైన శ్రీ సాయి సన్నిధి ఆలయం నిత్యం సాయినాథుని నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. 2007 శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయానికి భూమి పూజ నిర్వహించారట. 58 సభ్యులతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం అనంతరం పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా విస్తరించింది. అదే ఏడాది ఆలయాన్ని భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంచారు. మరిన్ని విశేషాలు చింతపల్లి సాయినాథ ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ చింతపల్లి శ్రీ సాయినాథ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. సాయిబాబా ఆశీస్సులు పొందటానికి చింతపల్లి ఆలయానికి ప్రతి గురువారం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారట. ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ. వాస్తు నిపుణుల సూచనలతో నిర్మించిన ఈ ఆలయం తొలుత 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం సుమారు 10 ఎకరాలకు విస్తరించినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఇక ఆలయ ప్రాంగణంలో సాయిబాబా సన్నిధితో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే అనేక కార్యక్రమాలు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పవిత్రమైన ధునిని షిరిడీలోని సాయిబాబా ఆలయం నుంచి తీసుకొచ్చినట్లుగా చెబుతారు. అలాగే ద్వారకామాయి పవిత్ర ధుని గోశాల ఈ ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక ఆకర్షణల్లో కొన్ని. గోశాల కూడా ఆలయ సేవా కార్యక్రమంలో భాగంగా కొనసాగుతూ ఉంటుంది. చింతపల్లి సాయినాథుని ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:31. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం చింతపల్లి సాయిబాబా ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేక పర్వదినాలు, గురువారాలు, గురు పౌర్ణమి, విజయదశమి వంటి సందర్భాలలో భక్తుల సందడి మరింత పెరుగుతూ ఉంటుందట ఈ ఆలయంలో. అయితే చింతపల్లి సాయిబాబా ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది దేశభక్తి కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 ఆలయ ప్రాంగణంలో జనగణమన ఆలపించటం ఇక్కడి ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతోంది. భక్తి కార్యక్రమాలతో పాటు దేశభక్తి భావనను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయిబాబా బోధించిన భక్తి సేవా భావనకు తోడు దేశం పట్ల గౌరవాన్ని కూడా చాటేలా చింతపల్లి సాయి సన్నిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే భక్తులకే కాకుండా ఆధ్యాత్మికతను, సామాజిక సేవను కలిపి చూడాలనుకునే వారికి కూడా ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చింతపల్లి సాయిబాబా ఆలయ విశేషాలు మరిన్ని మాట్లాడుకునే ముందు ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:42 దాటి 46 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము చింతపల్లి సాయినాథుని ఆలయం గురించి. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సాయి సేవా కార్యక్రమము నేడు విస్తరించిన ఆలయ ప్రాంగణంగా రూపుదిద్దుకుందట. సాయిబాబా దర్శనం కోసం హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి సాయి భక్తులు చింతపల్లికి వస్తూ ఉంటారు. అలానే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. సాయిబాబా దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో. సాయిబాబా దర్శనం చేసుకుని కొంతసేపు ఆలయంలో గడపటం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది అని భక్తుల నమ్మకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో వినిపించే భజనలు, మంత్రోచ్చారణలు, హారతి గంటల నాదం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో. ప్రత్యేక పర్వదినాలు, గురువారాలు, అలాగే సాయిబాబాకు సంబంధించిన ఉత్సవాల సమయంలో ఆలయం భక్తులతో మరింత సందడిగా మారుతుంది. సాయిబాబా సన్నిధిలో కాసేపు గడపటం అంటే మనలోని ఆందోళనలను పక్కన పెట్టి

ప్రశాంతతను ఆస్వాదించే ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భక్తి, సేవ, ఆధ్యాత్మికత, దేశభక్తి, ఈ నాలుగు అంశాలను తనలో కలుపుకున్న చింతపల్లి శ్రీ సాయి సన్నిధి నల్లగొండ జిల్లాలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.

0: ఇంతవరకు మీరు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశ మాలిక మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ అమరవాది శేషయ్య.
1: పంచమ వేదమైనటువంటి మహాభారత కథనంలో అద్భుతమైన ఘట్టం మనకు వేదవ్యాసుడు వినిపించినటువంటి భాగం ఈ శాంతి పర్వంలో కృష్ణుడి సలహా మేరకు భీష్ముడు ధర్మరాజుతో చెప్పినటువంటి ఒక రాజకీయ నైతిక విశేషాలను ప్రశ్న జవాబులుగా 31 ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పారో భీష్ముడు అటువంటి కథనాన్ని అద్భుతమైన విధంగా సామాన్యులకు కూడా తెలిసేటువంటి ఒక నైతిక విషయాలను మనం ఈరోజు ఇలా తెలుసుకుంటాం. అందులో మొట్టమొదట ప్రశ్నగా భీష్ముడిని ధర్మరాజు అడిగినటువంటి విషయాలు ఇలా తెలుసుకుంటున్నాం. ఓ పితామహ, కుటుంబ జీవితంలో ఎన్నో కలతలు ఏర్పడుతుంటాయి. దాయాదులతో, బంధువులతో తగాదాలు వస్తుంటాయి. ఇంట్లోని భార్యాభర్తల నడుమ, తండ్రి కొడుకుల నడుమ సదా అవగాహన లోపిస్తుంటుంది. వాళ్లలో వాళ్ళు పరస్పరం శత్రుత్వం వహిస్తుంటారు. వీరందరినీ ప్రసన్నము చేసుకోవడం ఎలా? అందరికీ సంతోషం కలిగించడం ఎలా? ఒకే త్రాటిపై నడవడం ఎలా? దయచేసి వివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని మొట్టమొదటగా ధర్మజుడు భీష్ముణ్ణి అడిగారు. భీష్ముడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఓ ధర్మజ, ఈ విషయంలో నారద శ్రీకృష్ణ సంవాదము అని ఒకటి నేను విన్నది ఉన్నది, అది నీకు చెబుతాను. ఒకసారి కృష్ణుని వద్దకు నారద మహర్షి వచ్చాడు. నారదుడికి నమస్కరించి శ్రీకృష్ణుడు తన గృహశ్చిద్రాలను గురించి ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విధంగా అడిగిన ప్రశ్నల్లో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీ వద్ద దాచవలసినది అవసరం లేదు. ఏది నాకు? నేను అధికారాన్ని చలాయించిన అన్నదమ్ములను, కుటుంబ సభ్యులను వశపరుచుకోవాలని చూడను. నా ఆదాయంలో సగమే నేను అనుభవిస్తున్నాను. మిగతాది కుటుంబానికో బంధువులకో ఇస్తున్నా. వాళ్ళు కఠినంగా మాట్లాడినా నేను ఏది వారికి జవాబు చెప్పటం లేదు. అయినప్పటికీ నా కుటుంబ సభ్యులు నన్ను నానా మాటలు అంటున్నారు. నా హృదయాన్ని గాయపరుస్తున్నారు. మా పెద్దన్న గారైన బలరాముడు చూడండి, ఆయనకు అంతులేని బలం ఉన్నది. బలం ఉందనే దర్పంలో ఆయన వ్యవహరిస్తుంటాడు. చిన్నవాడు గదుడు కదా, వాడు అత్యంత సుకుమారుడు, కష్టపడి పని చేయడు. ఇక నా కొడుకు అంటావా, ప్రద్యుమ్నుడు నేనే కదా అందగాడినని తిరుగుతుంటాడు. వీరందరూ నా ప్రక్కన ఉన్నా నేను నిస్సహాయుడుగానే ఉన్నాను. ఇకపోతే నారదా, అంధక కృష్ణ వంశీయులలో వీరులు చాలామంది ఉన్నారు. వారి సహా

అంటే ఎవరికైనా విజయం లభిస్తుంది. కానీ అహుకుడు అక్రూరుడు పరస్పరం శత్రుత్వం వహించి ఉన్నారు. ఇద్దరూ నాకు కావలసిన వారే, ఇద్దరూ స్వజనులే, ఇద్దరి సహాయము నాకు అవసరమే. కానీ నేను ఎవరి పక్షము వహించలేకపోతున్నాను. ఇటు మాట్లాడితే అటు కోపం, అటు మాట్లాడితే ఇటు కోపం. ఏం చెయ్యాలి? ఇరువురు జూదగాళ్ళు జూదం ఆడుతుంటే వారి తల్లి తన కొడుకు గెలవాలని కోరుకుంటుంది. కానీ రెండవ వాడు ఓడిపోతే సహించలేకపోతుంది. ఇలా ఉంది నా స్థితి. నా బంధువులైన ఆహుక అక్షుల అక్షులలో నేను ఒకరికి విజయాన్ని కోరుతాను, అయితే మరొకరి అపజయం మాత్రం నేను కోరను. ఉభయ పక్షాల హితాన్ని కోరుకున్న నేను ఏం చెయ్యాలి? నా కుటుంబములో నా కులములో కలతలు తొలగించుకునే మార్గాన్ని దయచేసి సెలవివ్వండి అని నారదుణ్ణి కృష్ణుడు అడిగాడు. ఓ కృష్ణ, ఆపదలు రెండు రకాలు. ఒకటి బాహ్యమైనది, రెండవది ఆంతరంగికమైనది. వీరిలో స్వయంకృతమైనవి పరకృతమైనవి అని రెండు రకాలు కూడా ఉన్నాయి. నీకు కలిగిన ఆపద ఆంతరికమైన ఆపద, అంటే అంతఃకలహం. నీవు చెప్పిన వాళ్ళు నీ వంశస్థులే. నీవు కంసుని చంపావు కదా, ఈ రాజ్యాన్ని ఉగ్రసేనుడికి ఇచ్చావు కదా. అక్రూరుడు అక్కడి వాడు, అతని శక్తి పెరిగింది. బహుశా అందువల్ల ఈ ఇబ్బంది వచ్చి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఓ కృష్ణ, నీకు ఒక ఉపాయం చెప్తాను విను. ఒక అస్త్రాన్ని ఉపదేశిస్తాను, దానిని ప్రయోగించు, సరిపోతుంది. ఈ అస్త్రం అత్యంత మృదువైన అస్త్రం. దీనిని ప్రయోగించి ఎంతటి కఠిన హృదయాన్నైనా ఛేదింపవచ్చు, ఎంతటి వారి నాలుకనైనా త్రెంచివేయవచ్చు, అనగా వారికి నోటికి తాళం వేయవచ్చు. ఆ అస్త్రం ఏమని అడుగుతున్నావా? ఒక్క మాటలో చెప్తాను విను. ఇది మధుర వాక్కు స్వాంతన వచనం. అంటే కుటుంబ సభ్యులను గాని బంధువులను గాని కటు వచనాలు పలికారనుకో, వక్రంగా మాట్లాడారే అనుకో, వారితో నీవు మధురంగా మాట్లాడు. యథాశక్తి వారిని సత్కరించు, పూజించు. ఆ విధంగా వారి హృదయాలను, వారి హక్కును, వారి మనస్సును శాంతింపచేసి జయించు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మధురంగా మాట్లాడు, ప్రియంగా ప్రేమగా మాట్లాడాలనేది అద్భుతమైన విషయం. అది స్వాంతన వచనంగా చెప్పాలి. మరొక విషయం ఉంది కృష్ణ, బుద్ధి చాతుర్యం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, నిగ్రహము ఉండాలి. అన్నిటికీ మించి నీ దగ్గర ఉన్న ధనాన్ని త్యాగం చేసే సంసిద్ధత ఉండాలి. ఈ గుణాలు లేకుండా నీ ఆధీనములో అందరూ ఉండాలంటే సాధ్యం కాదు. మరొక విషయం కృష్ణ, మధురంగా మాట్లాడడం వల్ల వ్యక్తి సర్వభూతాలకు ప్రియమైన వాడుగా ఉండగలడు. ఎప్పుడు కనుబొమలు చిట్లించి ఎవరితోనూ మాట్లాడకుండా కుటిలంగా ఉంటే అందరి ద్వేషానికి గురి అవుతాం. ఎవరైనా ఎదురైతే వారిని ముందుగా నీవే పలకరించాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, అప్పుడు అందరూ ప్రసన్నులవుతారు. కూరలు పచ్చళ్ళు లేని భోజనం రుచింపదు. కాబట్టి అలాగే మధుర వచనాలు లేకుండా ఇచ్చిన దానము కూడా స్వీకరింపబడదు. మధురంగా మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తి దగ్గర నుండి అన్నీ తీసుకున్నా కూడా ప్రియమైన వాడుగానే ఉంటాడు. అందుకని ఎవరైనా దండించాలంటే వారిని స్వాంతనపూర్వకంగా పలకరించాలి. మధుర వాక్కును మించిన జన వశీకరణ మంత్రం మరొకటి లేదు. ఓ కృష్ణ, అన్నీ నీకు తెలిసినవే, నీవు ఆచరించినవే, అయినా అడిగావు కాబట్టి చెప్తున్నా. నీకు నేను చెప్పాలా? నీకు అన్నీ తెలుసు. ఇలా చెప్పి భీష్మ పితామహుడు ధర్మజునితో అలా అన్నాడు. ఓ యుధిష్ఠిరా, నీవు అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం.

0: ఆ నారదుల కృష్ణుల సంభాషణని ధర్మజుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు మొదటి ప్రశ్నలో సమాధానం ఇలా చెప్పాడు. స్వజనులతో వైరము ఏర్పడినప్పుడు ఏమి చెయ్యాలి అనే ప్రశ్నకు భీష్ముడు చెప్పిన సమాధానం మన సమాజానికి కూడా చక్కగా అతుకుతుంది. మన సమాజం అంతా ఒక కుటుంబంగా భావించాలి. ఈ కుటుంబంలో అనేక కలతలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో విషయాలు సూక్ష్మాతి సూక్ష్మంగా 31 ప్రశ్నలలో మొదటి ప్రశ్నకు సమాధానంగా మనం ఈనాడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం భీష్ముడు ధర్మరాజుతో చెప్పిన విషయాలు చాలా అనుకూలంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి కృష్ణుని అనుజ్ఞ పొంది బ్రహ్మరంధ్రము ద్వారా భగవంతునిలో కలిసిపోయాడు అనేటువంటి శాంతి పర్వములో అద్భుతమైనటువంటి మహాభారత ఇతివృత్తంలో ఇంతవరకు మొదటి ప్రశ్న సమాధానంగా భీష్మ ధర్మరాజుల సంభాషణలో తెలుసుకున్నాం. స్వస్తి.
1: ఇంతవరకు మీరు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశ మాలిక మొదటి భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ అమరవాది శేషయ్య.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై

జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం
కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది.

0: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో కిడ్నీ వ్యాధుల నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కంట్రాతి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, సహజంగా పిల్లలు పక్క తడుపుతుంటారు, అంటే ఇలా పక్క తడపటం కూడా ఒక రకమైన కిడ్నీ డిజీజ్ ఉంది అని చెప్పడానికి, తెలుసుకోవటానికి ఏమైనా సింప్టమా ఇది?
1: సో పక్క తడపడం, బెడ్ వెట్టింగ్, దీన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారండి. నైట్ పడుకునేటప్పుడు వాళ్ళు వెట్ చేస్తుంటారు, మళ్ళీ మార్నింగ్ అంతా బాగానే ఉంటారు. సో దీన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అనేది కామన్ అంటిల్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. 5 సంవత్సరాలలోపు ఈ సింప్టమ్స్ ఉంటే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ 5 ఇయర్స్ తర్వాత కూడా బాబు పాప తడుపుతున్నారు అంటే డెఫినెట్గా మనము కిడ్నీ డిజీజ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాల్సిన సమయం అనమాట. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే సమ్టైమ్స్ ఇట్లా బెడ్ వెట్టింగ్ ఉన్నప్పుడు అది మనకి అండర్లయింగ్ కొన్నిసార్లు పోస్టీరియర్ యూట్రల్ వాల్స్ అంటాము, లేకపోతే కిడ్నీలో అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. లోవర్ యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ కానీ, న్యూరోజెనిక్ బ్లాడర్ కానీ, అంటే కొన్నిసార్లు మీరు ఈ స్పైన్ దగ్గర కొంచెం టఫ్ట్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, సో దానివల్ల హిడెన్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు. అది చాలా మంది రికగ్నైజ్ చేయరు, మైల్డ్ ఫామ్ అనమాట అది. దాన్ని స్పైనా బైఫిడా అకల్టా అంటాము. సో వాళ్ళకి ఏంటంటే అదర్వైజ్ చైల్డ్ బాగానే ఉంటుంది, కానీ వెనకాల స్పైన్ దగ్గర ఒక చిన్న చిక్కుముడిలాగా వెనకాల హెయిర్ టఫ్ట్ ఉంటుంది అనమాట స్పైన్ మీద. సో ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఇలాంటి సింప్టమ్స్, స్పైన్ పైన ఏ హెయిర్ ఉండకూడదు, వెనుపూస మీద ఏమైనా హెయిర్ ఉంది బిడ్డలకి అంటే మాత్రం వెంటనే కిడ్నీ డాక్టర్కి చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి వేరే సింప్టమ్స్ ఏమి ఉండవు, ఇలాంటి మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు వస్తాయి. చాలా మంది స్కూల్కి వెళ్తున్నాడు బిడ్డ సో అందుకు వచ్చింది అని అనుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే ఊరికే టాయిలెట్కి వెళ్తున్నాడు అని ఇగ్నోర్ చేస్తాడు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇగ్నోర్ చేయాల్సిన అంశం కాదు. సో పక్క తడుపుతున్నాడు అబౌవ్ 5 ఇయర్స్ అంటే డెఫినెట్లీ అండర్లైన్ కిడ్నీ డిజీజ్ రూల్ అవుట్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు 6-7 సంవత్సరాల వరకు తడుపుతారు, ఏమి ఉండకపోవచ్చు కూడా, కానీ మనము ఆ 1 or 2 కేసెస్ మిస్ అవ్వకూడదు. కాబట్టి అబౌవ్ 5 ఇయర్స్ ఈ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పరీక్షలన్నీ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని కిడ్నీ డిజీజ్ ఏమి లేదు అని నిర్ధారణ చేసుకోవటం మంచిది.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, పిల్లల్లో బీపీ ఉంటుందా? ఈ బీపీ వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందా?
1: బీపీ అనేది మనం అనుకుంటాము పెద్దవాళ్ళలోనే వస్తుంది, చిన్నపిల్లలకి బీపీ ఏంటా అని, కానీ చిన్నపిల్లల్లో బీపీ ఉంది అంటే అది నార్మల్ కాదు. అండ్ మనకు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాల్యూస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. మనకందరికీ తెలుసు పెద్దవాళ్ళలో బ్లడ్ ప్రెషర్ <less than 120/80 ఉండాలి. సో పిల్లవాళ్ళలో ఎంత ఉండాలి, ఎంతమందికి తెలుసు ఈ విషయం? చాలామందికి తెలియదు ఎంత నార్మల్ వాల్యూ అనేది.

0: తెలియదు మనకి. సో నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లల వయసులో మనకి బీపీ చార్ట్స్ అని ఉంటాయి. సో మనకి ఇంట్లో మనకు తెలియదు ఆ బీపీ మానిటర్ చేసుకుంటే ఓకే బీపీ మానిటర్ తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ 10 ఇయర్ ఓల్డ్ కిడ్కి మీరు బీపీ 120/80 ఉందనుకోండి, అది నార్మల్ కాదు. 15 సంవత్సరాల అబ్బాయికి 120 బీపీ ఎక్కువ. సో మనకు తెలియకపోతే అది నార్మల్ అనేసుకుంటాం మనం. సో వీళ్ళకి ఏంటంటే పీడియాటిక్ చార్ట్స్ అని ఉంటాయి అన్నమాట బ్లడ్ ప్రెషర్కి. ఆ బ్లడ్ ప్రెషర్ చార్ట్స్ బట్టి మనము 90 to 95th percentile ఆ లెవెల్లో బీపీ ఉంటే కనుక వాళ్ళని బీపీ ఉంది అని అంటాం అనమాట. సో ఈ చార్ట్స్ ఆబ్వియస్లీ పిల్లల డాక్టర్ దగ్గర ఆర్ నెఫ్రాలజిస్ట్ దగ్గర ఉంటాయి. సో మీకు కనుక బేబీకి ఆర్ మీ చైల్డ్కి బీపీ ఎక్కువ ఉంది అని మీకు అనిపించి, దీంతో పాటు అదర్ సింటమ్స్ ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి అంత బీపీ నార్మల్ కాదు కాబట్టి వాళ్ళకి అదర్ బీపీతో పాటు అదర్ సింటమ్స్ ఉంటాయి, లైక్ కాలవాపు, మొహం వాపు, ఊరికే వీక్నెస్ అయిపోవడం, తలనొప్పి చెప్పడం. సో ఇవన్నీ కామన్ సింటమ్స్ అనమాట. అప్పుడు మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి ఆర్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, బీపీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని కారణాలు చెప్తానండి బీపీ చిల్డ్రన్లో రావడానికి కారణం. నార్మల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బీపీ రావచ్చు, బట్ నేను యాజ్ అ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ రీజన్స్ చెప్తానండి. ఇందాక నేను చెప్పినట్టు రీఫ్లక్స్ నెఫ్రోపతి. సో రీఫ్లక్స్ నెఫ్రోపతిలో బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయండి, దట్ ఈస్ వన్ కాజ్. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి వాస్కులర్ కాజెస్ కొన్ని ఉంటాయి, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అని, అంటే కిడ్నీకి సప్లై చేసే ఆర్టరీస్ సన్నగా అయిపోవడం వల్ల కూడా బీపీ పెరగచ్చు. ఇంకా అదర్ కారణాలు వచ్చేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కొన్నిసార్లు పిల్లల్లో చాలా రేర్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనకి బీపీ ఎక్కువ ఉండడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదర్ కాజెస్ వచ్చేసి సిస్టిక్ డిజీజెస్ అంటామండి, సిస్ట్ ఉంటాయి కిడ్నీలో. సో దానివల్ల కూడా బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, ఇది పిల్లల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి లేదా అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
0: సో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు మోస్ట్లీ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వంశపారంపర్యలో కొన్ని జనరేషన్స్ ఈ డిజీజ్ మిస్ అవ్వచ్చు. సో మనము ఒక ఫ్యామిలీ బాబు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాడు, మనం అంతా ఇవాల్యుయేట్ చేసి ఇది జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం అని చెప్తాం. కానీ వాళ్ళు అంటారు, మేడం ఇది మా ఇంట్లో ఎవరికీ లేదు కిడ్నీ ప్రాబ్లము, మా నాన్నగారికి లేదు, వాళ్ళ మా తాతగారికి లేదు, అట్లా ఉండొచ్చు. సో కిడ్నీ డిజీజెస్ అనేవి జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా కూడా ప్రతి జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది డిజీజ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ డిజీజ్ కనుక ఆల్టర్నేట్ జనరేషన్స్ లోనే రావాలి అని ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ అంటాము. సో ఆ ప్యాటర్న్స్ బట్టి ఏ డిజీజ్ అయితే ఉంటుందో కొన్నిసార్లు ఫ్యామిలీ ఎఫెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సిస్టిక్ డిజీజెస్ అని చెప్పాను, దాన్ని ADPKD అంటాం. సో అది ప్రతి జనరేషన్ లో 50% ఆఫ్ ద ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అవుతారు ఆ డిజీజ్ లో. ARPKD అంటాం, ఆటోజోమల్ రెసెసివ్. అందులో స్కిప్ జనరేషన్స్ ఉంటాయి, అంటే ఒక జనరేషన్కి ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఉండదు, ఆ పై వచ్చే జనరేషన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో డిజీజ్ ప్యాటర్న్ బట్టి కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చేవి జన్యుపరంగా ఉండొచ్చు, జన్యుపరంగా వచ్చేవి మాత్రం వంశపారంపర్యంగానే ఉంటాయి మోస్ట్లీ. కాకపోతే కొన్నిసార్లు జనరేషన్ స్కిప్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్.
1: తల్లిదండ్రులు తమ పిల్లల కిడ్నీల్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఇది కూడా అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీనికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. సో చైల్డ్ అనే నిమోనిక్ మనం గుర్తుపెట్టుకుందాం, CHILD. సి అంటే చెక్ఇన్, చెక్ఇన్ ఆఫ్ యువర్ చైల్డ్, అంటే మనము మన పిల్లల సింటమ్స్, పిల్లల్ని ఓవరాల్ డెవలప్మెంట్ గమనిస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఏమన్నా ఉరిన్లో మంట ఉన్నా, లేకపోతే వాళ్ళు హైట్ పెరగలేకపోతున్నా, లేకపోతే వాళ్ళు బోని పెయిన్స్ అన్నా, లేకపోతే కాలవాపు, మొహం వాపు, ఇలా ఏమన్నా సింటమ్స్ వస్తున్నాయా, సో చెక్ ఇన్ యువర్ చైల్డ్. సో సీ ఫర్ చెక్ ఇన్ యువర్ చైల్డ్. సో ఇది ఖచ్చితంగా మీరు పిల్లల్ని గమనిస్తూ ఉండండి. రెండోది హెచ్ ఇస్ హైడ్రేషన్ అండి. సో పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ యాక్టివిటీని బట్టి వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలి. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ అంటే మనకి బాగా నీళ్ళు తాగాలని కాదు, వాళ్ళ వయసుకి తగ్గట్టు, వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టు మీరు మీ పీడియాట్రిషన్ అడిగితే వాళ్ళు చెప్తారు ఇన్ని వాటర్ తాగాలి, ఇంత చెయ్యాలి అనేది. సో దాని ప్రకారం, సో హెచ్ ఇస్ హైడ్రేషన్. నెక్స్ట్ ఇస్ ఐ, ఇన్ఫెక్షన్ చెక్. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయనుకోండి, ఎప్పుడైనా కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే గనక వెంటనే అలర్ట్ అవ్వాలి. మీకు రీసెంట్గా ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏమైనా కిడ్నీ ఇష్యూస్ అవుతున్నాయా అనేది ఒక వాచ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి ఏమైనా బ్లడ్ రెడ్గా పడుతుందా, బ్లడ్ ఏమైనా పడుతుందా యూరిన్లో, లేకపోతే ఇంకేమన్నా కాలవాపు, మొహం వాపు ఎక్కువైతుందా, నురగ ఎక్కువైతుందా అనేది చూసుకోవాలి. సో అండ్ ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు సీ అ నెఫ్రాలజిస్ట్. సో ఇన్ఫెక్షన్ చెక్ అంటే ఆల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్. సో చూస్తూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ఎల్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ అండి. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్, ఎల్ అంటే. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనము పిల్లల లైఫ్ స్టైల్ చూస్తూ ఉన్నాము, చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎక్కువైపోతా ఉంది, వాళ్ళు తినే ఆహారం అంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటుంది, ప్రాసెస్ ఫుడ్స్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే విల్ కాంట్రిబ్యూట్ టు చైల్డ్హుడ్ ఒబేసిటీ. అండ్ ఒబేసిటీ మనకు తెలిసినట్టు కిడ్నీ డిజీజ్ కూడా కాజ్ చేయొచ్చు. సో లైఫ్ స్టైల్ ఇస్ వెరీ

0: ఇంపార్టెంట్. సో వాళ్ళకి సాల్ట్ కొంచెం తక్కువ తినమని చెప్పాలి, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్ తినకూడదు. రెడ్ మీట్ ఎంతవరకు తగ్గించేస్తే అంతవరకు తగ్గించేస్తే బెటర్. అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా బాగా ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అనేది మంచిగా ఇవ్వాలి. సో ప్రోటీన్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్తే చాలా మంచిది మన చిల్డ్రన్ కి. ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మన పన్నీర్ కానీ, సోయా కానీ, డైరీ బేస్డ్ ప్రోడక్ట్స్ మనం ఇవ్వచ్చు. ఈ చికెన్, మటన్ కన్నా కూడా అవి మంచి ప్రోడక్ట్స్ అనమాట. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, మంచి ప్రోటీన్ డైట్ వాళ్ళకి ఇవ్వడము, అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు, ఒక వయసు వరకు మనం ఇవ్వచ్చు. ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్ అని మనం మినిమైజ్ చేసేయాలి, లైక్ రెడ్యూస్ షుగర్, మైదా, ఇవన్నీ కొంచెం మనము తగ్గించేసుకుంటే బాగుంటుంది. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ అది. నెక్స్ట్ డి వచ్చేసి ఏంటి అంటే డిజీజెస్ చెక్. సో ఎనీ డిజీజెస్, చైల్డ్కి ఏమన్నా లైక్ ఏమైనా సిమ్టమ్స్ వస్తుంది, మనకి వరింగ్ అవుతుంది అంటే కనుక మీరు దాన్ని వెంటనే మీ పీడియాట్రిషియన్ దృష్టికి తీసుకెళ్లాలి. బికాస్ ఫస్ట్ ఫిజిషియన్ ఫర్ చైల్డ్ ఇస్ అ పీడియాట్రిషియన్. సో మీకు ఏమన్నా తేడా కనిపించినా మీరు మీ పీడియాట్రిషియన్ దృష్టికి తీసుకొని వెళ్ళండి. సో ఇది ఇన్ షార్ట్ మీ పిల్లల గురించి, కిడ్నీల గురించి ఎలా, హౌ టు టేక్ కేర్.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లలలో కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:26. ఇప్పుడు జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, 7:27:55 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమానికి వెల్కమ్. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. అండ్ ఒక అదిరిపోయే పాట, బాలుగారు పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాటతో ఇవాళ జనరంజని కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, 7:33 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమం వింటున్నారు. గణేష్ సినిమా నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పీ బాలు గారు పాడిన పాట విన్నారు. ఇంతకుముందు సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ. గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నే

బాను జైనుద్దీన్ అబేదా ఆయేషా థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు. వెల్కమ్ అండి. బబ్బూరి సదానంద్ గౌడ్ కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య మనకి టెక్స్ట్ చేశారు. రైట్, మీ అందరి కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ పాడ్వాల్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ వందే మాత్రం శ్రీనివాస్ గారి ఈ మ్యూజిక్ కంపోజిషన్లో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. డాక్టర్స్ కాలనీ మల్కజ్గిరి, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా చిన్నచెర్లపల్లి డాక్టర్స్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భారత్ కుమార్, అమృతమ్మ, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్ మనకి మెసేజ్ చేశారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప మెసేజ్ చేశారు. కృష్ణా జిల్లా పెడర నుంచి అప్పలరాజు గారు, అలాగే దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నల్గొండ జిల్లా చందంపేట్ మండలం చిత్రాలయ విలేజ్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట.

0: గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు గురించి శ్రోతల సందేహాలకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 295505923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజీకి సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, 7:46 ఎగ్జాక్ట్ గా జననంజని ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 04023240852 నెంబర్కి చాలా మెసేజ్లు ఉన్నాయి మనకి ఆల్రెడీ. దామోదర్, యాదగిరి, నిర్మల, నరసింహులు, మాధవి, ఆంజనేయులు, బుధాన్ పోచంపల్లి నుంచి మనకి హలో జనరంజని అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. దేవునూరు వీరయ్య, యాదమ్మ, ఎద్దు మైలార నుంచి మనకి మెసేజ్ చేశారు. కాజాగూడ నుంచి కేవి సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక మెసేజ్ చేశారు. హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి నమస్తే ఆకాశవాణి వివిధ భారతి నమస్తే అండి. కృష్ణా జిల్లా పిడన నుంచి వీరా కనకరావు, పార్వతి గారు ఈ మెసేజ్ చేశారు. అలాగే అంబర్పేట్ గుండు అంబదాసు, పెద్ద అంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ మనకు మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఘంటసాలజీకి ఆలపించిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, జనరంజని కార్యక్రమం వింటున్నారు. రైట్, మా కోసం ఒక మంచి సాంగ్ని వినిపించండి అంట. డెఫినెట్గా అందరి కోసం మంచి మంచి పాటలు మనం ఈరోజు ప్లే చేసుకుంటాం. నేను చాలామంది చాలా రిక్వెస్ట్లు పెడుతున్నారు, ఒక్కసారి మనం ఆ మెసేజ్లు చదివేద్దాం. ప్రదీప్ కుమార్ ఆనందరావు, కే ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబూతల జ్ఞానేశ్వర్, రూప, రీతు, అలాగే సుజాత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపూర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపూర్ మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మనకి మెసేజ్ చేశారు. అలాగే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుంచి హలో జనరంజని అంటూ మనకు మెసేజ్ చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ ఉన్నారు పుట్టపాక నుంచి, భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్ మనకి మళ్ళీ మెసేజ్ చేశారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ, గుడ్ మార్నింగ్ అండి. అండ్ మీ అందరి కోసం ఈ పాట

0: రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాగనంప వల్ల కాటి దెబ్బున్నది.
1: దొంగరాముడు చిత్రానికి జిక్కి మాధవ్ పెద్ది గారు పాడిన పాట విన్నారు. 7:55 స్టూడియో క్లాక్లో జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఆలేరు గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి విజయ సోము, సాహితి వేదిత, మణికంఠ, సాకేత్ అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం జనరంజని, శుభోదయం అండి. నాగోల్ ఆనంద్ నగర్ సహభావన టౌన్షిప్ నుంచి గురురాజ్, అంకిత, సుధారాణి మనకి మెసేజ్ చేశారు. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, కర్తాల్, భరత్ ఫ్యూచర్ సిటీ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం పి సుశీల ఆలపించిన ఈ పాట.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు. రెండు జల్ల సీత చిత్రానికి ఎస్పి బాలుగారు, ఎస్ జానకి గారు ఆలపించిన పాటను రిక్వెస్ట్ చేశారు. నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత మీకోసం ఈ పాట.

0: చూడండి, మగాయ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజనిలో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ విలాసాగర్ విలేజ్ బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగాధర్ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసిన పాట. అల్లరి ప్రేమికుడు చిత్రానికి ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలు, కెఎస్ చిత్ర ఆలపించిన ఈ పాట.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు జనరంజని కార్యక్రమంలో. ఇంతకుముందు మీరు విన్న పాట ఎస్ భిక్షపతి గారు సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి రిక్వెస్ట్ చేశారు. మండే గుండెలు చిత్రం నుంచి పాట విన్నారు. ఎస్పి బాలుగారు, పి సుశీల ఆలపించిన పాట. ఇప్పుడు మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ అమరగుర్తి విలేజ్ కరీంనగర్ డిస్టిక్ నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ రిక్వెస్ట్ చేశారు. నవ్వుతూ బతకాలి చిత్రానికి ఎస్పి బాలు వేదవతి గారు పాడిన ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం. 8:30 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసిన పాటలు జనంజని ప్రోగ్రాంలో వింటున్నారు. నెక్స్ట్ మీరు వినబోయే సాంగ్ ఖైదీ సినిమా నుంచి గోరింట పూచింది అంటూ ఎస్పీ బాలోపి, సుశీల ఆలపించిన పాట. అండ్ ఈ పాటని రిక్వెస్ట్ చేసిన వారు మారుబోయిన శ్రీనివాసరావు గారు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8:40:55 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో జనరంజని వింటున్నారు. జనరంజన్లో శ్రోతలు లెటర్స్ అండ్ ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ పూజా చిత్రానికి ఎస్పి బాలు వాణి జయరామ్ కలిసి ఆలపించిన పాటని రిక్వెస్ట్ చేశారు భరత్ లాల్ పరదేశి గారు ఎల్లందు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి. స్టే ట్యూన్.

పూజా చిత్రానికి ఎస్పీ బాలు గారు, వాణి జయరామ్ గారు కలిసి ఆలపించిన పాట విన్నారు. 8:44 దాటి 58 సెకండ్లు స్టూడియో క్లాక్లో జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజనిలో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసిన పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం, ఈఆర్లో ప్లే చేసుకుంటున్నాం. నెక్స్ట్ రిక్వెస్ట్ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆహుతి చిత్రం నుంచి ఒక మంచి పాటని మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం జానకి గారు ఆలపించిన ఈ పాట ఆహుతి చిత్రం నుంచి.

0: స్నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజన్లో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ ఎం నాగేశ్వరరావు గారు వజ్రపు కొత్తూరు విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హలో బ్రదర్ చిత్రానికి, హలో బ్రదర్లో ఎస్పి బాలు గారు అలాగే చిత్ర గారు కలిసి ఆలపించిన పాట, రాజ్కోటి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాట మీకోసం అండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని ప్రోగ్రామ్ లో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ వింటున్నారు. ఇవాల్టి జనరంజని కార్యక్రమంలో మనం ప్లే చేసుకోబోతున్న లాస్ట్ సాంగ్ సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి దమ్మోజు వెంకటాచార్యులు గారు రిక్వెస్ట్ చేశారు. రాఖీ సినిమా నుంచి రాఖీ రాఖీ సాంగ్ కావాలట్టు. డెఫినెట్గా అండి, దేవిశ్రీ ప్రసాద్ అలాగే మమతా మోహన్ దాస్ కలిసి ఆలపించిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం.

जगह हाँ देखी न दोनों एक जगह।

0: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.
2: వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 27వ తేదీ ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే

తుది శోభాయాత్రను 10,000 సీసీ కెమెరాలు 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సిఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్, బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు, చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోన హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. డిసెంబర్ 2021లో రెవెన్యూ శాఖ టన్నుకు $110 నుంచి $540 పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:34 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రోగ్రాంలో మనం ప్లే చేసుకుందాం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం ప్లే చేసుకుందాం. 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్లో వచ్చిన సినిమాల నుంచి మీకు నచ్చిన పాటల్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్ 0402324082 నెంబర్కి. మీరు ఈ 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కార్తిక్ అండ్ మోహన భోగరాజు పాడిన అదిరిపోయే పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ మనం స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్.

0: బలైమా గాడివోయ్.
1: పారడైజ్ నాని, అదే న్యాచురల్ స్టార్ నాని అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో వచ్చిన బలే బలే మగాడివో నుంచి సూపర్ ట్రాక్ మనం విన్నాము. కార్తిక్ అండ్ మోహన భోగరాజ్ పాడారు ఈ పాటని. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య మనకు మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీమాణి కాదు శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ అండ్ సాయి రిత్విక్ ఉన్నారు. మాకోసం ఏదైనా సాంగ్, డెఫినెట్గా మీకోసం ఖచ్చితంగా ఒక మంచి పాట ప్లే చేద్దాం. అండ్ ఎవరు ఈ మెసేజ్ మనకి టెక్స్ట్ చేసింది అంటే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి అండ్ నితిన్. రైట్, మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక అదిరిపోయే సూపర్ ట్రాక్ గోల్డ్ దేవరాజ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం రైట్, 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324082 నెంబర్కి. హాయ్ అన్నయ్య, ఐఆమ్ లతా మోహన్ ఫ్రమ్ నెల్లూర్. హలో చెల్లి. రైట్, బట్ సాంగ్ ఏం కావాలో మనకి మెసేజ్ పెట్టలేదు ఈ చెల్లి. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతా నగర్ హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, చాలామంది లక్ష్మిలు ఉన్నారు ఈ మెసేజ్లో. అలాగే ఒక రాములమ్మ గారు కూడా మనకు మెసేజ్ చేశారు. హైదరాబాద్ భారతీ అంట, ఓకే విబి,

రైట్, గుడ్ మార్నింగ్ వివిధ భారతి. హైదరాబాద్, కడప, వినయ్, యాంటనీ, ఆరోగ్య, స్వామి మనకు మెసేజ్ ఇచ్చారు, బట్ మెసేజ్ మొత్తం కూడా చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల డిస్టిక్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు వరలక్ష్మి, సువర్ణ, సాయి, దేవాన్షిక, రిషిధర్ ఈ మెసేజ్లో ఉన్నారు. అలాగే వెంకటేష్, ఎం వెంకటేష్, నందిపేట, మా పేర్లు చదవండి ప్లీజ్ అంట. డెఫినెట్గా చదివేశానండి. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మనకి మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్కి స్వాగతం. వెల్కమ్ అండి, చాలాసేపు అయింది మనం స్టార్ట్ చేసి. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్లో ఉన్నారనమాట. రైట్, మీ అందరి కోసం జెసి గిఫ్ట్, కల్పన గారు పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ మీకోసం. స్టే ట్యూన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్

0: ఏడు లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. గురువారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యలు గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408522 23240853 29550923 నెంబర్ మరోసారి 29550923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

రైట్, చందమామ సినిమా నుంచి కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట విన్నాము. కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. రైట్, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. హలో శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్లో మాకు కూడా ఒక మంచి పాట, డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేద్దాం. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, సుస్వర, సుమధుర, ఓకే ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ పేర్లు, వెరైటీగా కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి, గోపి, కిషన్, ఉమాదేవి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి విలేజ్ నుంచి అనుముల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, నార్లవాయి విలేజ్ నుంచి సింగిరెడ్డి, అనిలు, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి, ముమ్మిడివరం గ్రామం నుంచి మచ్చిక, సుదర్శన్, చంద్రకళ. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బోన్లో వచ్చిన పాట, కాసల శామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30, 42 minutes and 48 seconds ఎగ్జాక్ట్గా. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సాంగ్ విలన్ సినిమా నుంచి, విక్రమ్ ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ మణిరత్నం గారి డైరెక్షన్లో విక్రమ్ అండ్ ఐశ్వర్యరాయ్ గారు యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ గారు ఒక సపరేట్ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తారు అనమాట ఈ సినిమాలో. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ మనం ప్లే చేసుకున్నాం. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఇదే టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సాంగ్ మనం ప్లే చేసుకునే ముందు కొన్ని మెసేజ్లు మనం చదువుదాము. జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మనకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే శాంపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్, జఫర్గఢ్ మండలం జన్గామ్ డిస్టిక్ నుంచి మనకు మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ అండ్ లోహిత్ ఉన్నారు మెసేజ్లో. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మాలక్ష్మి అండ్ మాధవి ఉన్నారు. అలాగే మనకి ఇంకొక మెసేజ్ చూద్దాము మనము. సాయి దన్సిక ఫిర్జాదిగూడ నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాజేష్, రాణి, రవి, రేఖ, సుజన, మాధవి, ఆంజనేయులు, బుధాన్ పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఈ సూపర్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, విజయ్ ప్రకాష్ పాడిన పాట అండ్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం

2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ గర్భాశయ ముఖద్వారం సమస్యలు నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారికి డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 2955 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

రైట్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అత్తారింటికి దారేది సినిమా నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట మనం విన్నాము డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో. 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకున్నాం. రైట్, ఇది ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకున్న కొన్ని పాటలు. చాలామంది చాలా మెసేజ్లు పంపించారు, బట్ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనం టైం బౌండ్లో ప్లే చేయలేం. బట్ మీరు ఈ పాటలన్నీ కూడా మీ అందరి కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా. రైట్, నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విశేషాలు మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ వినాయక నిమజ్జనాలు అవుతున్నాయి, పిల్లల్ని నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బయట రెయినీ కూడా ఈ 2-3 డేస్ నుంచి చాలా వర్షాలు కూడా ఉన్నట్టున్నాయి. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్ కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. December 7 to 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటినే పౌర సేవలు అందించే మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్

టికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, బాలాపూర్ మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్టీజింగ్ అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెరీ గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:04 అవుతోంది. మరి కాసేపట్లోనే వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవైపు పాటల్ని మరోవైపు మాటల్ని అందంగా అల్లిన భాషా సవ్యసాచి ఆయన. మాటల విషయం కాసేపు పక్కన పెడితే ఆయన రాసిన పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, మనసు భాషకు వ్యాకరణ గ్రంథాలు. అలాంటి ఎన్నో గీతమాలికలు ఆయన కలం నుండి జాలువారాయి. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల అరుదైన రచయితల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఏ భాష సినిమా అయినా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ట్యూన్ అయినా, ట్యూన్ మాత్రం ఆయన లిరిక్కు సలాం అంటుంది. ఒక శిల్పి శిల్పం చెక్కినట్టు, ఒక మహారాణికి నగ తయారు చేసినట్లు ఉంటుంది ఆయన పాట రాస్తే. డబ్బింగ్ పాట అంటే చులకనేమో, డబ్బింగ్ పాట సాహిత్యం కాదేమో అనేవాళ్ల నోళ్లు మోయించిన ఆయనకి సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం అనేది బలమైన అభిప్రాయం. మరి ఇంతకీ ఎవరా గేయ రచయిత తెలుసుకుందాం మరి కాసేపట్లో. ఓ పాట ప్లే చేస్తాను ఆయన రాసింది, వినండి. ఆయన ఎవరో గుర్తుపట్టండి, ఎవరో మీకు తడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే పవన్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ ఆర్జే పవన్తో. మరి సంబరాల రాంబాబు సినిమాలోంచి ఒక పాట ప్లే చేశాను కదా నేను, మన శ్రోతలందరూ కూడా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు. దాదాపు 32 మంది నాకు కరెక్ట్గా గెస్ట్ చేసి ఆన్సర్ పంపించారు. ఎస్, ఆయన గురించే మనం మాట్లాడుకో

ఒత్తున్నాం ఇవాళ. మరి ఇంతకీ ఆయన ఎవరంటే, కలం పేరునే తన పేరుగా మార్చుకున్న రాజశ్రీ గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే తన కలం పేరు రాజశ్రీతో ప్రసిద్ధి చెందిన ఇందుకూరి రామకృష్ణంరాజు గారు. 1934 ఆగస్టు 31న విజయనగరంలో అప్పలరాజు నారాయణమ్మలకు జన్మించారు రాజశ్రీ. అయితే రాజశ్రీ గారి ఎయిమ్ వేరు. నిజానికి బాగా చదువుకున్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని చదువుకుంటున్నప్పుడే డిసైడ్ అయ్యారు. స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవాళ్ళు, అలాగే కళల పట్ల ఆయనకి చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేదన్నమాట. అయితే సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా రాణించాలి అని చెన్నపట్నం చేరుకున్నారు. కానీ ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవాలి అనుకోలేదు. మద్రాసు వెళ్ళిన వెంటనే ఎంజీఆర్ గారికి కథ చెప్పారు, ఒప్పించారు. అదే తేడవంద మాపిళ్ళ అనే ఒక తమిళ సినిమా. అలా కథారచయితగా రాజశ్రీ గారి సినీ ప్రస్థానం మొదలైంది. కెరీర్ మొదట్లో పినిశెట్టి గారు, కడారి నాగభూషణం గారు, సముద్రాల జూనియర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. చాలామంది రైటర్స్కి గోస్ట్ రైటర్గా కూడా పనిచేశారు. రాజశ్రీ గారికి చెన్నైలో ఉన్నప్పుడే తమిళ భాష పట్ల చాలా పట్టు ఏర్పడింది. 1960లో వచ్చిన తెలుగు సినిమా రమాసుందరి అనే సినిమాలో మొదటి పాట రాశారు రాజశ్రీ గారు. తర్వాత 1963లో వచ్చిన పరువు ప్రతిష్ట ఎన్టీఆర్ గారి సినిమా, ఇక ఆ సినిమాలో ఆయన రాసిన పాటలతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రాజశ్రీ గారికి. మాట్లాడుకుందాం ఇవాళ రాజశ్రీ గారు రాసిన మంచి మంచి పాటలు విందాం, అలాగే ఆయన సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11 గంటలు దాటి 19 నిమిషాలు స్టూడియో క్లాక్లో మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గేయ రచయిత స్పెషల్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం రాజశ్రీ గారి గురించి. ఇక రాజశ్రీ గారి సినీ కెరీర్ విశేషాలను ఒక్కసారి మనం గమనిస్తే గనక, 1963లోనే ఆయన మూఢనమ్మకాలు అనే డబ్బింగ్ సినిమాకి రచన చేసి పాపులర్ అయ్యారు. ఎవరి రాజశ్రీ అనే క్వశ్చన్ చాలామందిలో రైజ్ అయిందనమాట అప్పట్లో. ఎందుకంటే తమిళ తెలుగు భాషల మీద అంత పట్టున్న రచయిత రాజశ్రీ గారు. అండ్ 70వ దశకంలో వచ్చిన బంగారు గాజులు, మట్టిలో మాణిక్యం సినిమాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు రాజశ్రీ గారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే నంది పురస్కారాలు అందుకున్న రచయితగా కూడా రాజశ్రీ గారికి మంచి పేరుంది. ఇక ఆయనకున్న మరొక పేరేంటంటే అనువాద రారాజుగా అఖండ ఖ్యాతిని సంపాదించిన రాజశ్రీ గారు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో కూడా ఏ సినీ కవికి తీసిపోని పాటలు రాశారు. కొంతమందికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ పాటలు రాస్తే అదే ముద్ర వేసేస్తారు, కానీ రాజశ్రీ గారు ఆ ముద్ర నుంచి తప్పించుకోగలిగారు. డబ్బింగ్ పాటలు ఎలా రాసేవారు అలాగే తెలుగు పాటలు కూడా అంతే గొప్పగా రాసేవారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞాశాలికి సినిమా ఇండస్ట్రీ దాసోహం అయిపోయింది అప్పట్లో. రచయితగా రాణిస్తూనే 1965లో సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంతో దర్శకుడుగా కూడా మారారు. అందుకే ఆయనని సవ్యసాచి అని నేను ఉపోద్ఘాతంలో చెప్పానమాట. అండ్ ఈ సినిమాకి మాటలు పాటలు కూడా రాసింది రాజశ్రీ గారే. తర్వాత చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఎంకన్న బాబు, మామా కోడలు సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించారు రాజశ్రీ గారు. ఆయన ఏమవ్వాలి అని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, దాన్ని కొంచెం లేటుగా అయినా సరే సాధించి చూపించారనమాట. మరి రాజశ్రీ గారు రాసిన ఒక అద్భుతమైన పాట విందాం. తర్వాత రాజశ్రీ గారి సినిమా కెరీర్ గురించి మరిన్ని విశేషాలు గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-08523, 2324-08853, మరొక నెంబరు 2955-09923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ట్యూన్ చేసి ఉంచండి ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం కోసం. గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు 30 అవుతోంది స్టూడియో క్లాక్ లో సమయం. రాజశ్రీ గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం గేయ రచయిత స్పెషల్లో భాగంగా. ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరుగాంచిన చలం గారు, రాజశ్రీ గారి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఎక్కువగా సత్యం గారికి తన కెరీర్ స్టార్టింగ్లో పాటలు రాసేవారు రాజశ్రీ గారు. ఇందాక మనం విన్న పాట కూడా సత్యం గారు కంపోజ్ చేసింది, అల్లరి పిల్లలు సినిమాలోది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, తులాభారం, దేవుడమ్మ, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి లాంటి సినిమాల్లో రాజశ్రీ గారు రాసిన పాటలు తెలుగునాట మారుమోగిపోయాయి. చలంగారి ప్రోత్సాహం వల్లే రాజశ్రీ గారు అద్భుతమైన తెలుగు పాటలు రాశారు. ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలైతే మనస్సు లోతుల్లో రెపరెపలాడే ప్రేమలేఖల్లా ఉంటాయి. పదే పదే చదువుకున్న, మొదటిసారి చదువుతున్న అనుభూతే కలుగుతుంది మనకి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:37 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత స్పెషల్లో రాజశ్రీ గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. ప్రేమసాగరం సినిమా గుర్తుందా? 1983 ఆ ప్రాంతంలో కాలేజ్ డేస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కనెక్ట్ అవుతారు. అనువాద బ్రహ్మగా రాజశ్రీ గారు అనునిత్యం ఎందరికూ ఆదర్శంగా నిలుస్తారు. డబ్బింగ్ సినిమా అంటే చాలు, అందులో రాజశ్రీ గారి పేరు తప్పకుండా ఉంటుంది. ఉయిరుళ్ళు వరై ఉషా అనే సినిమా 1983 విడుదలైన తమిళ చిత్రాన్ని టి రాజేందర్ గారు అన్నీ తానే నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రేమసాగరం పేరుతో విడుదల చేశారు. తమిళతో పాటు తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా సంవత్సరం పాటు థియేటర్స్లో ఆడడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమానే రికార్డ్ అనమాట. తెలుగు వర్షన్కు రాజశ్రీ గారు రాసిన చక్కనైన ఓ చిరుగాలి అనే పాట కాళిదాసు విరహ గీతిలా నా సాగుతూ ఉంటుంది. అండ్ ఈ పాటలో ఆయన వాడిన పదప్రయోగం ఏదైతే ఉందో, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను అని రాశారు రాజశ్రీ గారు. ఆయన ఎందుకలా రాశారంటే, టి రాజేందర్ గారి సతీమణి పేరు ఉషా. సినిమా టైటిల్ కూడా తన భార్య పేరు మీద ఉన్న ప్రేమతోనే పెట్టుకున్నారు రాజేందర్ గారు. అండ్ ఆ పేరుని పాటలో ఇమిడ్చి తన పాఠవాన్ని తెలియజేశారు రాజశ్రీ గారు. మరొకసారి ఆ పాట వింటూ ఆ ప్రేమ సాగరంలో ఉన్నటువంటి లోతేంటో, రాజశ్రీ గారి కలంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో మనం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

రాజశ్రీ గారు రాసిన మరొక అద్భుతమైన పాట జానకమ్మ గారి కంఠంలో వింటూ ఉంటే ప్రాణం అలా హాయిగా తేలిపోతూ ఉంటుంది కదా. నిజంగా సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం మ్యాజిక్ అదే అనమాట. రాజశ్రీ గారు రాసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట కూడా ఒకటి. సాహిత్యంలో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా తెలుగు పదం అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంత గొప్పగా రాస్తారు రాజశ్రీ గారు. డబ్బింగ్ పాటని యథాతథంగా తర్జుమా చేస్తే ఏముంది, అదేమవుతుంది, ట్రాన్స్లేషన్ మాత్రమే అవుతుంది. ఇంపుగా ఉండాలి అంటే బాణీకి తగ్గట్టు భావం చెడిపోకుండా తెలుగుకరించాలన్నమాట. ఆ విద్య మన రాజశ్రీ గారికి పెన్నుతో పెట్టిన విద్య. ఆయన అనువదించిన అనేక పాటలు అర్థాలు నిజానికి వేరు. వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి అందమైన పదాలు కూర్చి ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది. అందుకే ఆ పాట సూటిగా శ్రోతల గుండెల్లోకి వెళ్ళింది. ఆయన రాసిన ఓ పాపా సినిమాలోని మాటేరాని చిన్నదాని అనే పాట ఒక సెన్సేషన్. చెప్పితే తప్ప అది డబ్బింగ్ పాట అని ఎవరికి తెలియదన్నమాట. బాలుగారు స్వయంగా యాక్ట్ చేసి అప్పట్లో గుక్క తిప్పుకోకుండా పాడిన చరణాలు ఒక ట్రెండ్ సెట్టర్. డబ్బింగ్ పాటను తేట తెలుగు పాటగా మలిచి ఎవరికి నోట మాట రాకుండా చేశారు రాజశ్రీ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇలా వింటూ వెళితే అసలు రాజశ్రీ గారి అద్భుతమైన పాటలకి అంతే ఉండదన్నమాట. ఈరోజంతా వినాలనిపిస్తుంటుంది ఆయన రాసిన పాటలు. కానీ మనకున్న సమయం గంటసేపే కాబట్టి వీలైనన్ని ఎక్కువ మంచి పాటలు మనం ప్లే చేసుకుంటూ ఉన్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక రాజశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే 270 చిత్రాలకు 15,000 పాటలు రాసి సింహభాగం డబ్బింగ్ పాటలు రాసిన రచయితగా ముందు వరుసలో ఉంటారు రాజశ్రీ. అందుకే ఆయన డబ్బింగ్ కింగ్ అయ్యారు. ఆయన రాసిన తెలుగు చిత్రాల కన్నా అనువాద చిత్రాల జాబితానే 10 రెట్లు ఎక్కువ. స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో రాజశ్రీ కళాన్ని ముందుకు నడిపించింది చలంగారైతే, డబ్బింగ్ చిత్రాల్లో విరివిగా అవకాశాలిచ్చింది దర్శకులు మణిరత్నం గారు. ఆయన డైరెక్ట్ చేసిన తమిళ చిత్రాల్లోని పాటలు తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాయి అంటే అది ఖచ్చితంగా రాజశ్రీ గారి చేతి చలువే. ఆయన తెలుగులో తీసిన ఒకే ఒక స్ట్రైట్ సినిమా గీతాంజలి, ఒక క్లాసిక్ కదా. గీతాంజలి సినిమాకి మాటలు రాసింది ఎవరో తెలుసా? మన రాజశ్రీ గారే. పాటలు వేటూరి గారు రాస్తే మాటలు రాజశ్రీ గారు రాస్తారనమాట. మరి మనం సుశీలమ్మ గొంతులో పాట విన్నాం, జానకమ్మ గొంతులో పాట విన్నాం. మరి వాణి జయరామ్ గారు పాడిన పాట అద్భుతమైన పాట ఒకటి ఉంది రాజశ్రీ గారు రాసింది ఘర్షణ సినిమాలోంచి. వినేద్దాం ఆ పాటని. స్టే ట్యూన్డ్.

ఇక మణిరత్నంగా డైరెక్ట్ చేసిన మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా చిత్రాల్లో రాజశ్రీ గారి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ప్రేమసాగరం, ప్రేమ పావురాలు, జెంటిల్మ్యాన్, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశ్రీ గారు పాటలు రాసిన ప్రతి చిత్రం దాదాపు హిట్టే. లిప్ సింక్ని అనుకరిస్తూ సందర్భం, సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయడం అంటే మాటలు కాదు. ఆ అనువాద కళ రాజశ్రీ గారికి అద్భుతంగా అబ్బింది. అదే డబ్బింగ్ పాటకు కొత్త సొబగులు అద్దింది. ఆయన ఉన్నా లేకపోయినా, తరాలు మారినా ఆ పదాల్లోని భావం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 12 దాటి 6 సరిగ్గా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? అడవులే జీవనాధారంగా బ్రతికే గిరిజన మహిళలు నేడు సరికొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఎక్కడ? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పలు గిరిజన గ్రామాల మహిళలు సైంటిఫిక్ మెథడ్స్లో, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. మరి ఇందులో ఏంటి గొప్పతనం, ఏంటి మనకి స్ఫూర్తి కలిగించే అంశం అంటారా? అదే తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఇందులో ఒక సామాజిక సంస్థ వారి కూడా పాత్ర ఉంది. వాళ్ళకి చేయూతనందిస్తూ, ప్రతి స్టెప్లోనూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, చక్కటి తేనెను ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి అండగా దండగా ఉంటుందన్నమాట. ఏంటి ఆ సంస్థ, మొత్తం ఎన్ని యూనిట్లలో తేనె ఉత్పత్తి చేస్తున్నారు తెలుసుకోబోతున్నాం ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో. వింటుండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: లెస్లీ లూయిస్, అనుష్క, సునీత సారథి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హారిస్ జయరాజ్, సైనికుడు సినిమాలోంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ, గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-09-23 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి, నేను ఆర్జే పవన్. మనం ఈ ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గిరిజన మహిళలు ప్రధానంగా ఈ సైంటిఫిక్ మెథడ్లో ఉత్పత్తి చేస్తున్న తేనె గురించి, అలాగే వాళ్ళకి చేయూతనిస్తున్నటువంటి ఒక సామాజిక సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి, అంకంపల్లి గ్రామాల గిరిజన మహిళలు ఏం చేస్తున్నారంటే ఆధునిక తేనెటీగల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తోంది ఇందిరా మహిళా శక్తి పథకం కింద. అలాగే గవర్నమెంట్తో పాటు వీళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చేది హంబుల్ బీ అనే సామాజిక సంస్థ అన్నమాట. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా 4 గ్రామాల్లో 60 యూనిట్లు, అంటే యూనిట్స్ ప్రకారం తేనెని ఉత్పత్తి చేస్తారు కదా, కాబట్టి 60 యూనిట్లను ఏర్పాటు చేశారు. నేను పైన చెప్పిన 4 గ్రామాలు ఏవేంటి, గోనేపల్లి, మేడారం, ఉరట్టం, కొండపర్తి. ఆ 4 గ్రామాల్లో 60 యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక స్థలాన్ని సిద్ధం చేసుకుని ఈ ఎండుగడ్డి పరదాలతో కూడిన రక్షణ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ అలాగే మొత్తం ఇదన్నింటినీ ఒక స్ట్రక్చర్గా, ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేసిన సంస్థ హంబుల్ బీ. అలాగే కలపతో చేసిన 10 ప్రత్యేక పెట్టెల్ని స్టాండ్లపై వరుస క్రమంలో అమర్చి ఈ బీ మిత్ర అంటారనమాట, ఈ హంబుల్ బీ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఎలా పెంచాలి తేనెటీగల్ని, వాటికి ఆహారంగా ఏది ఇవ్వాలి, ఎంత మేర ఆహారం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన తేనె ఉత్పత్తి అవ్వాలంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఈ హంబుల్ బీలో బీ మిత్ర అనే వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ తేనెటీగల్ని పెంచుతున్నారనమాట. మరి వీళ్ళు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ, ఈ తేనెటీగల పెంపకం వల్ల వాళ్ళు ఎంత లాభాన్ని ఆర్జిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి కాసేపట్లో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కుమార్ సాను నిష్మా పాడిన పాట రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, ఆయుధం సినిమా నుంచి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనైన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి

సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085252 2324085853 మరొక నెంబరు 2955092 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

సాకేత్ పాడిన పాట మనిశర్మ గారి సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, పరుగు సినిమా నుంచి విన్నారు. ఇక హంబుల్ బీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హంబుల్ బీతో పాటు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనే సంస్థతో కలిసి ఈ గిరిజన మహిళలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని హంబుల్ బీ సంస్థ అంటోంది. రెండో విడతలో కూడా మరొక 4 గ్రామాల్లో అదే 60 యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక ఆల్రెడీ ఆన్ పేపర్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. వ్యవసాయ పనులతో పాటు అదనపు ఉపాధి కూడా పొందుతున్నారు. అలాగే బాక్సులను చెక్ చేస్తున్నప్పుడు తేనెటీగలు కుట్టి చేతులు వాపు వచ్చినా సరే భరిస్తూ శ్రమిస్తున్నారు అక్కడి మహిళలు. అండ్ ఈ హంబుల్ బీ సహకారంతో గిరిజన మహిళలు తమ కష్టార్జితంతో సరికొత్త జీవనోపాధి సృష్టించుకుంటున్నారన్నమాట. అంటే లాభాపేక్ష లేకుండా కూడా ఇలాగా ఒక మారుమూల గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయడం అన్నది అన్ని సంస్థలు చేసే పని కాదు. మనం ఖచ్చితంగా ఈ హంబుల్ బీని అభినందించి తీరాలి. ప్రకృతి సంపదను సమర్థంగా వాడుకుంటూ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్న ములుగు ఏజెన్సీ మహిళల కృషి రాష్ట్రంలోని ఇతర మహిళా సంఘాలకు కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తోందన్నమాట. మరి మనం కూడా ఇలాంటి మంచి మంచి ప్రయత్నాలు ఇంకా రావాలి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మ, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే ఆచరణ్ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా.

0: खड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा। हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे।
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యల పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనర్స్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ద పారడైజ్ సినిమాలోంచి ఒక మంచి పాట వినేద్దాం. అర్జుల జంగిరెడ్డి, ఆకునూరి దేవ్ పాడిన పాట. రచన కాసల్ల శ్యామ్, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మరి ఇది ఈట్ ఫిట్ టైం కదా. ప్రతిరోజు మనం మంచి మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకుంటాం, అలాగే హెల్దీ ఈటింగ్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇవాళ కూడా కొన్ని హెల్త్ టిప్స్ మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో. కొందరు నిద్ర లేవగానే ఏం చేస్తారు, వెంటనే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు, కొంతమంది బ్రష్ చేయగానే వెంటనే కాఫీ లేదా టీ పడిపోవాలి, లేకపోతే వాళ్ళు బుర్ర పనిచేయదన్నమాట. అంతలా దానికి హ్యాబిట్యుయేట్ అయిపోయి ఉంటారు. అయితే వీటికి బదులుగా పరగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అండ్ అంతేకాదు, ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయంట. మరి అవేంటో తెలుసుకుందామా. ముందుగా ఉసిరి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయన్నమాట. ఉసిరిని గుజ్జుగా చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం తేనె. తేనె కూడా చాలామంది

స్వీట్గా ఉంటుంది కదా మో షుగర్ అనుకుంటారు, కానీ తేనె మోతాదులో తీసుకోవడం మంచిదే. పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు ఇది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయంట. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒబెసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు డైటీషియన్లు, అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లు. ఇంకొకటి, మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఔషధం లాంటి తులసి మొక్క. రోజు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకుల్ని తీసుకుని, 5 అంటే 5 కాదు, ఒక గుప్పెడు ఎన్ని వస్తే అన్ని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని ఆ నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తాగేయాలి. దానివల్ల ఏమవుతుందంటే దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, మన హెయిర్కి, అలాగే దంతాలకు కూడా ఎంతో మంచిదంట. వెల్లుల్లి గురించి తెలుసుకుందాం ఓ పాట విన్న తర్వాత. వెల్లుల్లి వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. కారుణ్య పాడింది చిరుత సినిమాలోంచి, భాస్కర్ భట్ల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

8 ఫీట్ వింటున్నారు. 8 ఫీట్లో మనం శరీరానికి మేలు చేసే ఔషధాల లాంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. పరగడుపులు తీసుకోవడం వల్ల వెల్లుల్లి గురించి చెప్తా అన్నాను కదా, సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. హార్ట్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు డైటీషియన్ ఎక్స్పర్ట్స్. అలాగే మరొక విషయం ఏంటంటే, వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజమే కదా. అలాగే ఈ 35 ఏళ్ళు దాటిన మహిళల్లో కూడా శారీరకంగా సౌందర్యపరంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాగని అన్నింటికీ హార్మోన్స్లో వచ్చే హెచ్చుతగ్గులే కారణమని తేలిగ్గా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని అసాధారణ మార్పులు అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు ఇండికేషన్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ వయసులో తమ శరీరంలో వచ్చే మార్పుల్లో ఏవి సాధారణమైనవి ఏవి అసాధారణమైనవి అన్న విషయాల్లో ప్రతి మహిళ అవగాహన పెంచుకోవడం ముఖ్యమంటున్నారు. అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. పనిలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మనం సర్ది చెప్పుకోకుండా అసలు ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసిన డైట్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి హెల్త్ని మెయింటైన్ చేయొచ్చని చెప్తున్నారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం 8 ఫీట్లో మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఈట్ ఫిట్ లో మనం ఈ మిడిల్ ఏజ్ లేడీస్లో వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 35 దాటిన కొంతమంది మహిళలు చిన్న పనులకి అలసిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ఇవి గమనిస్తూ ఉంటాం మనం. ఇందుకు వయస్సు పెరిగే కొద్దీ ఇంటి బాధ్యతలు పెరిగిపోవడం, వీటితో పాటు ఆఫీస్ పనుల్ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమైపోవడం, ఇలాంటివన్నీ కారణం కావచ్చు అంటున్నారు. కాబట్టి ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తక్కువ తిన్నా వీలైనన్ని ఎక్కువ సార్లు తింటే మన బాడీలో ఉన్న మెటబాలిజం కానీ లేకపోతే స్ట్రెంగ్త్ కానీ మెయింటైన్ అవుతుందన్నమాట. అలాంటి వాటిలో అరటి పండ్లు, అంటే ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బనానాని అవాయిడ్ చేసి

కూడా ఓట్స్ కానీ నట్స్ కానీ కోడిగుడ్లు ఆకుకూరలు వంటి శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ కొంతమంది మహిళల్లో 35 దాటిన తర్వాత ప్రీ మెనోపాజ్ లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా మెలకు వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడం, దీనివల్ల కూడా కొంతమంది ఎక్కువగా పానిక్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కారణం అంటున్నారు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం, అలాగే రోజు ఖచ్చితమైన నిద్ర వేళల్ని పాటించడం మంచిది అని ఈ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజన్ కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఈ వృద్ధాప్య ఛాయలు రావడం, చర్మం పొడిబారిపోవడం, స్ట్రెచ్ అవ్వడం స్కిన్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి 35 దాటిన మహిళల్లో ఇవి సహజమే అని చెప్తున్నా కూడా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం వంటివి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కాల్షియం దొరికే ఫుడ్ని తింటూ ఈ సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి కోసం చేపలు, ఉడికించిన కోడిగుడ్లు వంటివి మెనూలో చేర్చుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ ఈ గుడ్లు నాన్ వెజ్ తినని వాళ్ళు వాటి సప్లిమెంట్స్గా సోయా లేకపోతే శనగలు ఇలాంటివి తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందన్నమాట. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వంశీ గారు రాసిన పాట ఇళయరాజు గారి కంపోజిషన్లో ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడారు అనుమానాస్పదం సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్దెం రుణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానం నాగేందర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కంలకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్

0: షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27 ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26, 27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్ట్లు పూర్తి స్థాయిలో మంచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచెల్లలోని ప్లాంటును మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 CC కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 RAF, 2 CRPF కంపెనీలను, 53 BD టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్ అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరం లోపలి ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతల్లో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట్ర BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్లా జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయో, పాత బజార్ కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్, మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి

0: ఆధ్వర్యంలో సుమారు 5749 మంది పోలీస్ సిబ్బంది, 1200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాలను సుమారు 5000 సీసీ కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
1: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందుకు నడుద్దాం. స్వచ్ఛ మల్కాజ్గిరి స్వచ్ఛతా హీ సేవాను మన జీవన విధానంగా మార్చుకుందాం.
0: రాష్ట్రంలో పలు చోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యాంశాలు మరొకసారి. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, మరొక నెంబరు 29550923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 04023240452, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:23. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. ముందుగా మీ అందరి కోసం లెజెండ్ సినిమాలోంచి నరేందర్ రీటా పాడిన ఒక ఎనర్జెటిక్ నెంబర్ వచ్చేస్తోంది. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: పౌర్ణమి సినిమాలోంచి ఉన్న పాట. అది రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బాలుగారు, చిత్రగారు పాడారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అన్నయ్య సినిమా నుంచి పాట వింటున్నారు. ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. రచన వేటూరి గారు, సంగీతం మణిశర్మ.

0: మధురిమా.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085853, మరొక నెంబరు 2955092 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ ఈ మధ్యాహ్నం 2:15. గమనిక విన్నారు.

0: కేజేఎస్ దాస్ గారు పాడిన పాటిది. సాయి శ్రీహర్ష సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం. కళ్యాణరాముడు సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వాహబ్ సాధికా కేఆర్ పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్ ఇరుముడి సినిమాలోంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

పెడ్డి సినిమా నుంచి విన్నారు పాట. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమ.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. తల్లి, చెల్లి, అక్క, ఆలి, ప్రతి ఇంట్లో ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళల పాత్ర గురించి చెప్పనవసరం లేదు. ప్రతి మహిళ తమ జీవితంలో కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ బిజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. ఇలా మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి. అవును, మరి కొన్ని ఆరోగ్య సమస్యలు మహిళలను అసాధారణంగా ప్రభావితం చేస్తున్నాయని, అలాంటి వారిలో గర్భాశయ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు అంటున్నారు. మరి మహిళల్లో ఈ గర్భాశయ, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955 0923 ఈ నెంబర్కి కాల్ చేసి మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యల గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే డాక్టర్ ప్రియదర్శిని గారు.
4: నమస్తే అండి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, మహిళల్లో వచ్చే సాధారణ గైనిక్ సమస్యలు ఏంటి, ఎందుకు వస్తాయి?
4: నార్మలీ ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది రెగ్యులర్గా ఎవ్రీ 28-30 డేస్కి రాకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వైట్ డిశ్చార్జ్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం. ఈ రెండు సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే మొదటిది వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది సరిగ్గా 28-30 డేస్కి రాకుండా 1.5 మంత్ 2 మంత్స్కి అలాగ రావడం. మోస్ట్ కామన్గా ఎవరికి చూస్తున్నాము అని అంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి చూస్తున్నాం, ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్కి కూడా చూస్తున్నాం. బికాస్ మన డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఈ నెలసరి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్ లాంటివి అని అంటే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. అండ్ ఇప్పుడు యంగ్ వాళ్ళకి అవనివ్వండి అండ్ మ్యారీడ్ వాళ్ళకి అవనివ్వండి, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన డయాబెటీస్ అనేది, అంటే షుగర్ వ్యాధి అనేది ఎక్కువైపోతుంది, దాని వలన కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు మనం గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు ఇవి, ఈ సమస్యలు ఎందుకు ఈ మధ్యలో ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి?
4: నెలసరి సమస్యలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ షుగరీ స్వీట్స్ తీసుకోవడము, ఆర్ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, వెజిటబుల్స్ అనేవి తక్కువ తీసుకోవడము, రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.
3: ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సరస్వతి మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి.
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి మా.

0: నాది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రయాణం వచ్చేస్తాయి. సో అలా రావడం ఏమైనా ఇష్యూ అడుగుదామని.
1: అంటే ఇప్పుడు మీకు 28 డేస్ తీసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా? అంటే ఎవ్రీ 15 డేస్కి వస్తుందా, లేకపోతే 22, 23 డేస్కి అలాగ వస్తుందా?
0: అంటే లాస్ట్ మంత్ నేను 34 సారీ 31 అయ్యాను, మళ్ళీ ఇవాళ 24 ఇవాళ అయిపోయాను.
1: 1 వీక్ అయ్యారు, అంటే 24 డేస్కి అయ్యారు. సి మనం నార్మల్గా 28 డేస్ది తీసుకుంటాం పీరియడ్, రెగ్యులర్ ఎన్ని డేస్కి అవ్వాలి అనేది 28 డేస్ సైకిల్ లాగా తీసుకుంటాం. సో 28 డేస్ సైకిల్ నుంచి 1 వీక్ ముందు, అంటే 21 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత, అంటే 35 డేస్, ఈ 21 to 35 డేస్ ఎప్పుడొచ్చినా పర్వాలేదు, అంత పెద్ద సమస్య ఏమీ కాదు. అదే మరి 21 డేస్ కంటే తక్కువ రావడం ఆర్ 35 డేస్ కంటే ఎక్కువ రోజులు రావడంతో మాత్రం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాత్రం మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
0: మాక్సిమం అయితే ప్రయారే వస్తుంది మేడం పోస్ట్ ఏం కాదు.
1: 24 డేస్ అలాగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా హెవీ బ్లీడింగ్ అవుతున్నాయా, క్లాట్స్ అంటే గడ్డల్లాగా పడుతుందా, సివియర్ పెయిన్ వస్తుందా ఏమైనా ఉంటే మాత్రం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
0: ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ డిశ్చార్జ్ అనేది అంతకు ముందు వరకు బాగానే ఉండేది, బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువ లేదన్నమాట.
1: వైట్ డిశ్చార్జ్ అనేది
0: కాదు,
1: బ్లీడింగ్ అంటున్నారా మీరు? అంటే మీకు ఇంతకు ముందు ఎన్ని డేస్ అయ్యేది, ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది?
0: ఇంతకు ముందు కూడా 7 డేస్, ఐ మీన్ మొత్తం కంప్లీట్ 7 డేస్ అవ్వకపోయేది. 7th డే వరకు అలా చూపించేది, ఫస్ట్ 3 డేస్ మాత్రమే బాగా అయ్యేది, ఇంకా దాని తర్వాత కొంచెం కొంచెమే అయ్యేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఫస్ట్ 2-3 డేస్ బాగా అయ్యేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంత అంతగా అవ్వట్లేదు.
1: ఓకే, సారీ. మీ ఏజ్ తెలుసుకోవచ్చా అండి? మీ ఏజ్ తెలుసుకోవచ్చా?
0: మేడం నాది 27.
1: 27 ఇయర్స్. ఓకే, మీరు మ్యారీడా? లేదు. మీ ఏం జాబ్ చేస్తారు? మీరు వర్కింగా చదువుతున్నారా ఏంటి? వర్కింగ్. సాఫ్ట్వేర్. నైట్ షిఫ్ట్స్ ఉంటాయా మీకు? స్లీప్ అనేది ఎలా ఉంటుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా? సో ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఇట్లా అనుకుంటే, మీరు ప్రాపర్గా ఫ్లో అయ్యేది ఇంతకు ముందుకి కంపారిటివ్లీ ఇప్పుడు తగ్గింది అని అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ వలన ఇట్లా అవుతుంది. సో మీరు ప్రాపర్ డైట్ చేయడము, అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము, అండ్ ప్రాపర్ స్లీప్ కంటిన్యూస్ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము, అండ్ ఇంకొకటి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నవేడేస్ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఏముంటుంది అని అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే అంతా వచ్చి పడుకుంటాం, మాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండట్లేదు, ఇదే రీజన్ చెప్తారు. సో అట్లీస్ట్ 24 అవర్స్లో మీరు 30 మినిట్స్ కూడా మీకోసం మీరు స్పెండ్ చేయకపోతే ఎలా? సో 30 మినిట్స్ అనేది వర్కౌట్ మాత్రం కంపల్సరీ చేయాలి, అప్పుడు కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ యూజ్ చేయాలి అలాంటి వరకు వెళ్లకుండా సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మీ పీరియడ్స్ని మీరే, ఎక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదు, మీరే మీరు క్యూర్ చేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల్ని, మేజర్ సమస్యలు కాదు, చిన్న చిన్న పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి పోయినా డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం, తర్వాత హార్మోన్ పిల్సా వాటెవర్ ఏంటి అన్నది చూస్తాము. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
0: ఓకే మేడం. ఇంకోటి, ఒక్కోసారి 10 డేస్ గ్యాప్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ 1 వీక్ ఉంది, ఒక్కోసారి 10 డేస్ అలా కూడా వస్తుంది.
1: 10 డేస్ దాటిపోయిద్దా?
0: దాటిపోదు. సపోజ్ నాది 11th ఉంది అనుకోండి, ఫస్ట్ కే అయిపోయేది అని.
1: అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి కలవండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, ఒకసారి కన్సల్ట్ చేయండి గైనకాలజిస్ట్ని. ఓకేనా? థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో. నెలసరి సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి మీకేమైనా గైనిక్ సమస్యలున్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలున్నా కూడా డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భాశయానికి సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు ఏంటండి?
1: గర్భాశయ

0: శరీరంలో గడ్డలు అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడాను ఇది ఏజ్ని బట్టి అవి కాజ్ చేసే డిసీజెస్ అనేసి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ అంటే మ్యారీడ్ వాళ్ళు 25 to 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అని అంటే అది ఉన్న లొకేషన్ని బట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ పెరిమెనోపాజ్ అంటాము, అంటే 40 45 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేసి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైబ్రాయిడ్స్ గురించి. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ కామన్ నవే డేస్ మీరు అందరూ కూడా వినే ఉంటారు, హెచ్పీవీ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఇదేంటి అని అంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. ఎందుకు అనంటే ఎర్లీ మ్యారేజెస్ అవ్వడము అండ్ బికాస్ ఆఫ్ అన్హైజినిటీ, మల్టిపుల్ చిల్డ్రన్ ఉండడము, మల్టీప్యారిటీ అంటాం దాన్ని, ఇట్లాంటివన్నీ అండ్ హై రిస్క్ బిహేవియర్ ఆఫ్ ది హస్బెండ్ ఉండడం ఆర్ ఫీమేల్ ఉండడం, వీటన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఏంటి అంటే ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఈ రెండు ఉంటాయి. ప్రివెన్షన్ ఏంటి, ఎలా తీసుకుంటాము అంటే లైక్ వ్యాక్సిన్, మనం చిన్నపిల్లలకి ఎలాగ వ్యాక్సిన్ ఇస్తాము బీసీజీ పోలియో అలానే దీనికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ని 9 to 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇవ్వచ్చును అండ్ 15 to 45 ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ కూడా తీసుకోవచ్చును. దీంతో ఏమవుతుంది అని అంటే మనం హెచ్పీవీ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అనేది ఎవ్రీ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు దాంతో ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది నలిఫై చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అది వస్తుంది పోతుంది వస్తుంది, ఒక ట్రిగ్గర్ పాయింట్, థ్రెషోల్డ్ పాయింట్ వచ్చినప్పుడు అది మనకి క్యాన్సర్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అండ్ ఎవ్రీ మ్యారీడ్ విమెన్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్వైకల్ సెల్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. ఇది సింపుల్ ఓపీడీ ప్రొసీజరు, దానికి ఏమి అనిస్థీషియా కానీ ఆపరేషన్ థియేటర్లో చేయాలి అట్లా ఏమి ఉండదు. సింపుల్ మీరు వచ్చి ఒక 10 మినిట్స్ డాక్టర్ తోటి మీ ప్రాబ్లం చెప్పి డాక్టర్ చూసి తీద్దాము అని అంటే తీసుకొని జస్ట్ మీరు వెళ్ళిపోవచ్చును. జస్ట్ సింపుల్ ప్రొసీజరు. స్క్రీనింగ్ ఎందుకు చేస్తాము అని అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఎర్లీ చేంజెస్ ఉంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయొచ్చును.
1: ప్రియదర్శిని గారు చాలా బాగా చెప్పారు సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, హెచ్పీవీ ఇన్ఫెక్షన్ గురించి, అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి కూడా చెప్పారు. కానీ ఇంకా ఈ మధ్యలో మనం బాగా వింటున్నది ఏంటంటే ఎండోమెట్రియాసిస్. అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి?
0: ఎండోమెట్రియోసిస్ అంటే ఎవ్రీ మంత్ విమెన్కి రెగ్యులర్గా పీరియడ్స్ రూపంలో షెడ్ అయ్యే బ్లీడింగ్ అనేది ఎండోమెట్రియల్ లేయర్ అని ఉంటుంది, అంటే గర్భాశయం లోపలి పొర, ఉంటుంది. ఈ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ మనకి బ్లీడింగ్ రూపంలో పోతుంది. ఒక్కొక్కసారి అంటే దానికి డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఆ ఒక్కొక్కసారి ఆ ఎండోమెట్రియం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యేది మనకి యూట్రస్ మజిల్లోకి వెళ్తే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము. ఆర్ అదర్వైజ్ ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అదర్ దాన్ యూట్రైన్ టిష్యూ అంటే లైక్ ఓవరీస్, ఫలోపియన్ ట్యూబ్స్, లోపలున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయము, ఆర్ వెనకాతలున్న మన ఇంటెస్టైన్స్, పేగులు వాటికి అంటుకొని అక్కడ అది ఎవ్రీ మంత్ మనకి హార్మోన్ చేంజెస్ ఎలా అవుతాయి, ఎలాగ మన యూట్రస్ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ రెస్పాండ్ అవుతుంది.

0: ద్వారా సమస్యల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ ప్రాబ్లం ఉన్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖ ద్వార సమస్యలున్నా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఇంజనీర్గా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా.
1: మేడం నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప 7 ఇయర్స్. అయితే వైద్యులు రెడ్ మామూలు పీరియడ్ టైమ్ లో కాకుండా మామూలుగా కూడా అవుతుంది మేడం.
0: ఓకే, మీ పేరేంటండి?
1: చిన్నబాయ్ మేడం.
0: చిన్నబాయ్ గారు, మీ వయసు ఎంత అండి?
1: 30 ఇయర్స్.
0: తో మీకు నార్మల్గా నెలంతా అవుతుందా వైట్ డిశ్చార్జ్ అనేది? పీరియడ్ వచ్చే ముందులే అవుతుందా? అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, అది ఏమైనా హెవీగా అవుతుందా అంటే మీరు వేసుకునే బట్టలకు అవుతుందా, లేకపోతే ఏమైనా బ్యాడ్ స్మెల్, డర్టీ స్మెల్ వస్తుందా, ఆ వైట్ డిశ్చార్జ్తో పాటు దురద ఉంటుందా? అటువంటప్పుడు అది మనం వల్వో వెజనల్ ఇన్ఫెక్షన్ అంటాము, దానికి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏం మెడిసిన్ వాడారు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు దానికి ఏం చేయాలి అని అంటే, ఒక్కొక్కసారి మనం దాన్ని టెస్ట్కి కూడా పంపించాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు టెస్ట్కి పంపించి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అది ఏదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వాడాల్సి వస్తుంది, మీకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి. ఓకేనా? ఒకసారి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమంది అంటారు గర్భాశయం కిందికి జారిపోతుంది, జారిపోయింది అని అంటారు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, దీని క్రియేషన్ ఏంటి?
2: గర్భాశయం కిందికి జారింది అనడాన్ని మనము యుట్రైన్ ప్రొలాప్స్ అంటాం, యుట్రోవెజనల్ ప్రొలాప్స్ అని అంటాము. ఇది ఎందుకు అవుతుందంటే సో మెనీ రీజన్స్. ఇంతకు ముందు ప్రీవియస్ డేస్లో నార్మల్ డెలివరీస్ అనేవి, హోమ్ డెలివరీస్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో దానివల్లన ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి మల్టిపుల్ బర్త్స్ కూడా ఉండేవి, అంటే ఒకరు 4-5 మెంబర్స్ ఉండడము, అలాగే మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కిడ్స్. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ యుట్రస్ అనేది లిగమెంట్స్ తోటి, అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ తోటి అది డైనమిక్గా ఇట్లా టైట్గా ఉంటుంది. సో మల్టిపుల్ బర్త్స్ ఉండడము అండ్ ఇంప్రాపర్ డైట్ ఇదంతా ఉండడం వలన ఆ యుట్రస్ అనేది కిందికి జారుతుంది, దాన్ని మనం యుట్రోవెజనల్ ప్రొలాప్స్ అని అంటాము. అందులో ఉన్న డిగ్రీస్ అంటే క్లాసిఫికేషన్ని బట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఏజ్ని బట్టి అండ్ వాళ్ళు ఉన్న కండిషన్ని బట్టి, రిమైనింగ్ అదర్ కోమార్బిడిటీస్ అంటే అదర్ వ్యాధులు ఏమన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో మేడం,
0: మీరు రేడియో సౌండ్ తగ్గించాలమ్మా, కాల్ కట్ అవుతుంది, రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
3: నా పేరు పుష్ప అండి, మాది ఇక్కడ సామీర్పేట. నాకు 64 సంవత్సరాలు అండి. నాకు 2010లో యూట్రస్ రిమూవ్ చేశారు. మరి ఓవరీస్ అట్లాగే ఉన్నాయి మేడం, ఓవరీస్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా?
2: పుష్ప గారు, నేను డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతున్నానండి. మీకు యూట్రస్ ఎందుకు తీసారండి 2010లో?
3: యూట్రస్ ఎందుకు అంటే హెవీ బ్లీడింగ్ అయ్యేది మేడం.
2: హెవీ బ్లీడింగ్ అయింది అని చెప్పి
3: HB% పైకి వచ్చింది. తర్వాత కొంచెం గర్భసంచి వాపు వచ్చిందని మన హన్మకొండలో రోహిణి హాస్పిటల్లో తీసేశారు.
2: ఓకే, సరే. అప్పుడు మీకు ఓవరీస్ ఉంచారు?
3: ఉన్నాయండి.
2: ఓకే, దాంతో ఏమీ ప్రాబ్లం కాదు, అది వాళ్ళు చేసింది మంచి పని. ఎందుకు అనంటే ఓవరీస్ యుట్రస్ రెండూ తీసేస్తే మీకు తర్వాత వచ్చే అంటే బీపీ షుగర్ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అవనివ్వండి, హార్ట్ ఇష్యూస్ అవనివ్వండి ఎర్లీగా వస్తాయి. సో మీకు ఓవరీస్ వాళ్ళు ఉంచి మంచిదే చేశారు, అది ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు.
3: అదే మేడం, నైట్ యూరిన్ అసలు వచ్చింది వస్తుంది కానీ బాత్రూమ్ పోయే వరకు కంట్రోల్ కాలేకపోతుంది మేడం.
2: అది దానికి మీరు యూరినరీ ఇన్ఫెక్షనా లేకపోతే దానికి ఏమన్నా కొన్ని ఎక్సర్సైజెస్ చెయ్యాలా ఏంటి అన్నది మీకు చెప్తారు.
3: నేను అనుకున్నా ఓవరీస్ ఉండడం వల్ల నైట్ ఉందా?
2: లేదు.

0: లేదు, ఓవరీస్ ఉండడం మూలాన మీకు అదేం ఉండదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఓవరీస్కి మీ యూరిన్కి ఊరికూరికే రావడము దానికి ఏమీ రిలేషన్ సంబంధం ఏమీ ఉండదు. ఓకే అమ్మా. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు పుష్ప గారు అన్నారు గర్భ సంచి వాపు వచ్చింది అందుకే గర్భ సంచి తీసేశారని, అసలు ఈ గర్భ సంచి వాపు ఎందుకు వస్తుంది?
1: గర్భసంచి వాపు అని అంటే ఎండోమెట్రియం, మనం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ మనం నార్మల్గా ఎంఎంలో అనేసి మెజర్ చేస్తాము. ఈ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే కామన్ యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే గర్భసంచి వాపు ఉంది దాని వలన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి అంటాము. దీనికి ఏంటి అంటే ఇంతకుముందు గర్భసంచి వాపు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గర్భసంచి రిమూవ్ చేయాల్సిన సర్జరీస్ చేసేవాళ్ళు. నవేడేస్ ఏంటి అనంటే ఆ వాపు ఉంటే దాన్ని బయాప్సీ లాగా తీసి అది టెస్ట్ చేసిన తర్వాత అది హార్మోనల్ చేంజెస్ వలనే ఇలా అవుతుంది, అదర్ దాన్ క్యాన్సర్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు వేరే అంటే యూట్రస్ని ప్రిజర్వ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి ఏంటి అనంటే మనం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎక్కువగా ఉండడం కోసం కాపర్టీ లూప్ ఎలాగా వేస్తారు దీనికి కూడాను హార్మోన్ ఇంప్రిగ్నేటెడ్ లూప్ అనేసి ఉంటుంది, దాన్ని మనం మెరీనా అంటాం. ఆ మెరీనాని ఇన్సర్ట్ చేస్తే అది లోకల్గా హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అని అంటే తనకి ఆ బ్లీడింగ్ ఇష్యూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక 3 to 6 months రిజాల్వ్ అవుతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ అది తక్కువ ఉంటే దానికి సపోర్టింగ్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చును.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: వరంగల్ నుంచి.
0: చెప్పండి. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, మాట్లాడండి. చెప్పండి, మీ కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
2: కాళ్ళు చేతులు హలో
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భసంచి గురించి మాట్లాడుతున్నాం, గర్భం దాల్చడం గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మామూలుగా గర్భాశయ సమస్యలు ఉంటే గర్భం దాల్చడం మీద కూడా ప్రభావం చూపుతుంది అని అంటారు, ఇది నిజమేనా? ఉంటే ఎలా చూపుతుంది?
1: ఇప్పుడు ఒకటి గర్భాశయం లోపలి పొర అది వాపు అని అన్నారు కదా, అలా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంతకుముందు మనం ఒకటి డిస్కస్ చేసాం కదా ఫైబ్రాయిడ్స్ అనేవి, ఆ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏ లొకేషన్లో ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఎండోమెట్రియంకి దగ్గరగా ఉన్నాయి అంటే అవి కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చును. అదే ఎండోమెట్రియంకి దూరంగా ఉన్నాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము, వాటితోటి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఎండోమెట్రియం అనేది మజిల్లోకి ఇన్వేడ్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము, ఆర్ యుట్రస్ బయట స్ట్రక్చర్స్కి వస్తే ఎండోమెట్రియోసిస్ అని అన్నాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖ ద్వార సమస్యలు, వీటితో పాటు మీకు ఇంకేమన్నా గైనిక్ సమస్యలుంటే 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు ఫోన్ చేసి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
0: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి.
2: మిస్సెస్ కు గర్భసంచి తీసేసాను అండి, 3 సంవత్సరాలు అవుతుంది. అయితే కాళ్ళు చేతులు పుంజుతున్నాయంటే కొద్దిగా ప్రాబ్లం అది పని చేయలేకపోతుంది.

0: మీ హలో అండి, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీ మిసెస్ ఏజ్ ఎంత అండి?
1: 40, 42.
0: ఎందుకు తీసేశారండి గర్భసంచి?
1: అంటే కొద్దిగా అది క్యాన్సర్ అది కన్ను కంతలు వచ్చినాయి.
0: అంటే గర్భాశయం గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అన్నారా అండి?
1: గడ్డలు వచ్చినాయి.
0: ఓకే. దానివల్ల ఆమెకి ఎక్కువగా నెలసరి బ్లీడింగ్ అవుతా ఉండేదా?
1: రక్తం వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది.
0: ఓకే. అంటే మీరు గర్భసంచి తీసేశారు కాబట్టి కొంచెం వీక్నెస్ అది అనేది మాత్రం ఉంటుందండి. దానికి సప్లిమెంటరీ మెడిసిన్స్, తన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సప్లిమెంటరీ మెడిసిన్స్ అంటే ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ, హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని, హీమోగ్లోబిన్, బి12 వైటమిన్స్ చెక్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయడం వలన మీ ఇప్పుడున్న సమస్యని మీరు తగ్గించుకోవచ్చు.
1: అంటే కొన్ని రోజులు వాడింది మేడం మందులు, మళ్ళీ తర్వాత బంద్ చేసినాము. ఇక మళ్ళీ అట్లా ఎప్పటి వాడాలని అడుగుతాను.
0: ఎప్పటికీ వాడేదంటూ ఏముండదండి. తనకి మెయిన్ కాజ్ అంటే ఎందుకు కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనేది మెయిన్ రీజన్ పట్టుకుంటే దాన్ని ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
1: అంటే దీనివల్ల ఏం కాదు,
0: ఇంకా తీసేశారు కదండి. ఇంకా తీసిన తర్వాత మనం లేదు లేదు, ఇప్పుడు ఇంకా తీసేశారు కాబట్టి కొంచెం హెల్దీ డైట్ అది మెయింటైన్ చేయాలి తను. అంటే ఆకుకూరలు, కూరగాయలు అవి ఎక్కువ తీసుకోవడం లాంటివి చేయాలి. అండ్ బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి, వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవి వాడాలి.
1: బీపీ షుగర్ లేదు కానీ అంటే ప్రాబ్లం ఇంకా ఎట్లా ఉంటుందని అడుగుతానండి. అంటే
0: ఏముండదు, ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, తగ్గిపోయింది కదా మీకు. అదేం లేదు కదా, ఇంకా మళ్ళీ దానితోటి ఇక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. వేరేవి ఏమైనా ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో మేడం, నేను చికినవాడు కమల మేడం నా పేరు.
0: చెప్పండి కమల గారు.
2: మా కోడలు ప్రెగ్నెంట్ అయింది మేడం.
0: చెప్పండి అమ్మా.
2: అయితే అది ఆమె అది నెల 15 రోజులకు మళ్ళీ కడుపు నొస్తుంది అని బాగా బాధపడే డేట్ అయింది మేడం. దానికి ఏమన్నా చెప్తారా?
0: అంటే ప్రెగ్నెన్సీ వచ్చి తెలిసింది ఎన్ని రోజులకు తెలిసింది మీకు నెలసరి మిస్ అయిన తర్వాత?
2: వారం రోజులకు చూసినాం మేడం.
0: వెంబటే మరి డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా మీరు? అట్లాంటియే చేస్తారు. 2 నెలలకు వెళ్దాం, 3 నెలలకు వెళ్దాము డాక్టర్ దగ్గరికి అని. డాక్టర్ దగ్గరికి మీరు ప్రెగ్నెన్సీ మిస్ అయింది అని, అదే పీరియడ్ మిస్ అయింది అనేసి మీరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు డాక్టర్ గారిని కలిస్తే ఆమెకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది చూసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 2 నెలలకు 3 నెలలకు వెళ్దాము అనుకుంటే ఇట్లాంటివే అవుతాయి. ఎప్పుడైనా కానీ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము, పాజిటివ్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా అట్లీస్ట్ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా వెళ్ళి మీ డాక్టర్ గారిని కలవాలి. ఓకేనా? దాంతో ఏం కాదు, ప్రాబ్లం ఏం ఉండదు. మళ్ళీ ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. అవునమ్మా, తనని చూసి ఇస్తారు.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: హలో
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మీ సమస్య ఏంటో చెప్పండి.
4: మా భార్యకు 55 ఏజ్ ఉంటది. ఇప్పుడు ఒక 1 మంత్ కింద వైట్ ఎక్కువ అవుతున్నది. అంటే ఎక్కువ అంటే నార్మల్, ఇట్లా అప్పుడప్పుడు అవుతున్నది అనమాట.
0: తనకి నెలసరి లాగిపోయినాయా అండి? నెల నెల అవ్వడం ఆగిపోయిందా?
4: అయిపోయింది.
0: ఒకసారి అట్లా ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్, అది బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ కనిపిస్తే ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుందండి. అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా ఉందా చూసేసి మెడిసిన్స్ ఇస్తారు దానికి తగ్గట్టుగా.
4: ఇంకొకసారి రెడ్ అనిపించిందంటే దాని తర్వాత మళ్ళీ ఏంటంటే వైద్య అప్పుడప్పుడు జరగ

0: కొంచెం కనిపిస్తున్నది అనమాట.
1: ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఏమున్నది చూసి చెప్తారు.
0: ఓకే మేడం, ఓకే మేడం.
1: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి పదే పదే గర్భస్రావం అవుతుందని అంటారు, అంటే దీనికి కారణం ఏంటండి?
2: దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదర్ ప్రెగ్నెంట్ అది మదర్లో ఉండొచ్చు, విమెన్లో ఉండొచ్చు, ఆర్ హస్బెండ్లో ఉండొచ్చును. మెయిన్ ఏంటి అని అంటే విమెన్కి వచ్చేసి ఏదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, ఆర్ షుగర్స్ డయాబెటీస్ ఉండడము, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండము. ఇంకొకటి ఏంటి అంటే ఏమన్నా గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే లైక్ గర్భసంచిలో ఉండాల్సిన షేప్ కానీ సైజ్ కానీ తక్కువ ఉండడము, ఆర్ రెండు గర్భసంచులు ఉండడము అని అంటారు కదా, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా

0: ఇన్సెక్యూరిటీస్ ఉండడము, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండము. ఇంకొకటి ఏంటి అంటే, ఏమన్నా గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే లైక్ గర్భసంచిలో ఉండాల్సిన షేప్ కానీ సైజ్ కానీ తక్కువ ఉండడము, ఆర్ రెండు గర్భసంచులు ఉండడము అని అంటారు కదా, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడాను రికరెంట్గా అంటే ఊరికూరికి గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం. అంటే అది మనకి 16 to 24 weeks మధ్యలో రికరెంట్గా, అంటే 5th మంత్లో అబార్షన్ అయింది, 4th మంత్లో అబార్షన్ అయింది, ముందంతా బాగానే ఉందన్నారు, తర్వాత సడన్గా పెయిన్ కూడా ఏం లేదు, బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోయింది అని అంటారు. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే గర్భాశయ ముఖద్వారం అనేది చిన్నగా ఉండడం, లెంత్ తక్కువగా ఉండడం, ఆర్ లూజ్గా ఉందని చెప్పి అంటారు కదా, దాన్ని దానివల్ల ఉండొచ్చును. ఇంకొకటి మేల్స్లో వచ్చేసి వాళ్ళకు కూడా ఏమైనా లైక్ డయాబెటీస్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, అబ్నార్మల్ సిమెన్ అంటే స్పెర్మ్ కౌంట్ కానీ మార్ఫాలజీ కానీ అబ్నార్మల్గా ఉంటే కూడాను ఏర్పడే పిండం అనేది అబ్నార్మల్గా ఏర్పడడం వలన రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి ఉంటాయి.
1: అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది పాపం చాలా ఆశలతో ఉంటారు, పిల్లలు కావాలని ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నార్మల్గా ఒకటి అయింది, మ్యారేజ్ అయింది, 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్రెగ్నెన్సీ వచ్చింది, 1.5 మంత్కి ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ కాల్ చేశారు, 1.5 మంత్కి పెయిన్ వచ్చి బ్లీడింగ్ అయిపోయింది అమ్మ అనేసి. సో ఒకటే ఉంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ది ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి దానికి మనంటే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అన్న దానికి 3 మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ అదర్ ఏమైనా హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఆర్ ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లం అయింది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అన్నది చూసి మీకు సజెషన్స్ ఇస్తారు డాక్టర్.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి
0: హలో
1: నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో అండి, నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి అమ్మా.
2: ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ అనేది వచ్చిందండి, కాకపోతే అది ఓవర్ రిస్క్ ఉంది. అది తీసేసిన తర్వాత కూడా బీహెచ్డీ లెవెల్ ఎక్కువ కనిపిస్తుందండి. దానివల్ల అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మాకు డౌట్ అండి.
0: ఇప్పుడు నేను డాక్టర్ని మాట్లాడుతున్నానమ్మా. మీకు ఎప్పుడు జరిగింది ఇది, ఓవరీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది?
2: 2 డేస్ బ్యాక్ అండి.
0: మీకు ఏం చేశారు, సర్జరీ చేశారా?
2: సర్జరీ చేశారండి, లాప్రోస్కోపిక్ చేసి ఓవరీస్ కి టచ్ అయ్యి ఉన్నాయి తీసేశారండి.
0: ఓవరీలో వచ్చిందన్నారా, ఫలోపియన్ ట్యూబ్ లో వచ్చిందన్నారా?
2: లేదండి, ఓవరీస్ కి వచ్చినాయి, బైలేటరల్ ఓవరీస్ కి వచ్చాయండి.
0: బయోలిటరల్ ఓవరీస్ కా, అంటే రెండు ఓవరీస్ వచ్చినాయా?
2: అవునండి.
0: ఓకే, మీకు ఏం తీసేశారు, ప్రెగ్నెన్సీ వచ్చింది తీసేశారా, మరి ఓవరీస్ తీసేశారా?
2: ఓవరీస్ కి టచ్ అయినవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది తీసేశారు, కానీ స్టిల్ బీటీ లెవెల్ బీటా లెవెల్
0: బీటా హెచ్సిజి అంటున్నారా మీరు?
2: ఆ లెవెల్ 700 800 చూపిస్తుందండి.
0: మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సర్జరీ చేయకముందు ఎంత ఉంది వాల్యూ?
2: అది అప్పుడు 600 ఎంతో ఉందండి, ఇప్పుడు ఏమో 750 చూపిస్తుంది.
0: ఇంజెక్షన్ ఇచ్చారా, మీకు ట్రీట్మెంట్ చేశారా?
2: ఇంజెక్షన్ కాదండి, సర్జరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మేబీ యూటెరస్ లో ఉండొచ్చు అంటున్నారు. అంటే నేను ఇప్పుడు దానికి పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తీసుకోవాలా?
0: ఇప్పుడు మీకు చెప్తాను, మీకు లాప్రోస్కోపీ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది రిమూవ్ చేశారు అని చెప్తున్నారు కదా.
2: అవును.
0: సో ఒక్కొక్కసారి ఏంటి అంటే హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము, అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో రావచ్చును, అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీకు ఫలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఓవరీస్లో వచ్చింది అన్నారు కదా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అలాగే రెండు ప్రెగ్నెన్సీస్, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, రెండు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రేర్ కండిషన్స్లో.
2: ఓకే.
0: అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు బీటా హెచ్సిజిని ఎవ్రీ 48 అవర్స్కి చేస్తారు. ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి చేస్తూ మనకి మోర్ దాన్ 50% అనేది, ఇప్పుడు సపోజ్ ఈరోజు 500 ఉంది అంటే ఎల్లుండికి అట్లీస్ట్ అది 700 ఆర్ 750 అవ్వాలి.
2: ఓకే.
0: అంటే మోర్ దాన్ 50% రైజ్ ఉంది అని అంటే సమ్వేర్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది అనేసి.
2: ఓకే.
0: సో మనకి కాకపోతే స్కాన్స్లో చేయాలి అనుకున్న బీటా హెచ్సిజి వాల్యూ 1500 ఉంటే కానీ మనకి తెలీదు, స్కాన్స్లో ఎక్కడ కనిపించదు.
2: ఓకే ఓకే.
0: సో ఎవ్రీ 48 అవర్స్కి బీటా హెచ్సిజి రిపీట్ చేసి వాల్యూ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు డాక్టర్కి కలిస్తే వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్స్ చేయగలుగుతారు.

0: అదే అండి, ఈ రోజు మళ్ళీ ఉంది స్కాన్. అందులో ఒకవేళ 1,000-1,200 వచ్చిందంటే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. జస్ట్ మేము ఇంకో ఇంకో ఒపీనియన్ కోసం అని మిమ్మల్ని కాల్ చేశామండి.
1: కరెక్ట్, స్కాన్లో మనకి కనిపిస్తే అది 1,000-1,200 వచ్చింది అని అంటే మాత్రం ఇట్స్ హెల్దీ ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చును.
0: కానీ చిన్నగా బ్లీడింగ్ అంటే జస్ట్ కనిపించింది, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు, జస్ట్
1: స్పాటింగ్ లాగా ఉంది.
0: స్పాటింగ్ లాగా ఉంది.
1: చూడాలి ఈ ప్రెగ్నెన్సీ, ఉన్న ప్రెగ్నెన్సీ కూడా ఎలాగ ఉంటుంది ఏంటి అనేసి. అంటే ఏదైనా సర్జికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా బాడీ మీదన.
0: అవును
1: ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ గర్భాశయం యుట్రస్లో ఉన్నా కూడా ఇది ఎలాగ రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లాగా మానిటరింగ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి.
0: అంటే ఇది పాజిటివ్ గా కన్సిడర్ చేసుకోవచ్చా అండి? అంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటుందని.
1: అంటే మనం ఇప్పుడే అష్యూరెన్స్ అయితే చేయలేము, ఎందుకంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ప్రెగ్నెన్సీ అనేది కనిపించాలి కదా. మీరు అన్నట్టు బీటా హెచ్సిజి వాల్యూ రైజ్ అవుతుంది అన్నప్పుడు,
0: రైజ్ అవుతుంది,
1: రైజ్ అవుతుంది మోర్ దాన్ 50% ఉంది ఇన్ 48 అవర్స్లో అనుకుంటే అప్పుడు మనము
0: ఓకే
1: ప్రెగ్నెన్సీ ఉంది అనేసి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి.
0: ఓకే అండి.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0404 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ సమస్యలు ఉంటే మీరు డాక్టర్ ప్రియదర్శిని గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. ప్రియదర్శిని గారు, సాధారణంగా ఋతుక్రమం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఋతుక్రమం ఎన్ని రోజులకి రావాలి, వచ్చినా ఎన్ని రోజుల వరకు ఈ ఋతుక్రమం అనేది ఉండాలి?
2: నార్మల్గా 28 డేస్ సైకిల్ని మనం నార్మల్ రెగ్యులర్ సైకిల్ అంటాము. అంటే సపోజ్ 1st తారీఖు వచ్చింది పీరియడ్ అనుకుంటే 28 డేస్ అప్పటి నుంచి, అంటే 28th కి పీరియడ్ వచ్చింది అంటే దట్ ఈస్ రెగ్యులర్ సైకిల్స్ అంటాము. కానీ కొంతమందికి 2-3 డేస్ ముందే వస్తుంది, కొంతమందికి కరెక్ట్గా 28 డేస్కి రాదు, లైక్ 3-4 డేస్ డేట్ తర్వాత వస్తుంది. సో దానికి ఏమంటాము అంటే 28 డేస్కి 7 డేస్ ముందు కానీ 7 డేస్ తర్వాత కానీ మనం దాన్ని నార్మల్గా తీసుకోవాలి. అంటే 28 డేస్ సైకిల్ తీసుకుంటే 7 డేస్ ముందు అంటే 21, సపోజ్ 1st తారీఖు పీరియడ్ వచ్చింది అంటే 21st కి పీరియడ్ వచ్చి హెవీగా ఏం లేదు ఆర్ అలా అని తక్కువగా కూడా లేదు, నార్మల్ ఎప్పుడైనట్టే అవుతుంది అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ నార్మలే 21 డేస్కి వచ్చిన. ఆర్ 35 డేస్, 28 డేస్ నుంచి 7 డేస్ ఆఫ్టర్ తీసుకుంటే 35 డేస్ అంటాం. 35 డేస్కి వచ్చిన రెగ్యులర్ 35 డేస్కి వస్తుంది ఆర్ 35 డేస్ లోపల వస్తుంది అండ్ నార్మల్ ఫ్లోనే ఉంటుంది, ఎక్కువ ఫ్లో లేదు అలా అని తక్కువ లేదు ఆర్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ పీరియడ్ ముందు లేదు ఆర్ ఆఫ్టర్ పీరియడ్ కూడా లేదు, హెవీ పెయిన్ అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే దాన్ని కూడా మనం నార్మల్గా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ ఫ్లో అని ఎప్పుడు అంటామే అంటే కొంతమందికి 3 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 5-6 డేస్ అవ్వచ్చును. సో 3-5 డేస్ని మనం నార్మల్ ఫ్లో లాగా తీసుకుంటాం. ఆర్ మనం మెజర్ చేస్తే 70-80 ml బ్లడ్ లాస్ అనేది ఉంటుంది మనకి ఎవ్రీ పీరియడ్ ఫ్లో అనేది. సో దానికంటే ఎక్కువ ఉన్నా ఆర్ తక్కువ ఉన్నా మనం దాన్ని అబ్నార్మల్ అంటాము, పీరియడ్ ఫ్లో కానీ డ్యూరేషన్ కానీ.
1: ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ టైమ్స్లో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏమో బ్లడ్ క్లాట్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో పీరియడ్ టైమ్స్లో కళ్ళు తిరగడము, తల తిరగడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, తలనొప్పి రావడం లాంటివి అవుతూ ఉంటాయి. ఇలా అవుతుండే వాళ్ళకి అది ఇంకా ఏదైనా అనారోగ్యానికి సంకేతమా లేకపోతే నార్మల్గా ఉంటాయా?
2: నార్మల్గా పీరియడ్ వచ్చిన రోజు పెయిన్, దాంతోపాటు కొంతమందికి లైక్ యంగ్ టీనేజ్ గర్ల్స్కి పెయిన్ ఉండి దాంతో వామిటింగ్స్ ఉండడము, నీరసంగా ఉండడము అది వరకు ఓకే. అంటే ఎప్పుడు పెయిన్ని మనం అబ్నార్మల్ అంటాము అంటే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ని ఆ పెయిన్, ఆ పీరియడ్ బ్లీడింగ్ అనేది హ్యాంపర్ చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ పెయిన్ మనం డైలీ డే టు డే లైక్ టీనేజ్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళలేకపోవడము ఆర్ కాలేజ్కి వెళ్ళలేకపోవడము, 2-3 డేస్ ఇంట్లో ఉండాల్సి రావడము, అటువంటిది ఉంటే మాత్రం అబ్నార్మల్ పెయిన్గా తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లైక్ నెక్స్ట్ కమింగ్ టు పీరియడ్ బ్లీడింగ్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 3-5 డేస్ నార్మల్ వాటరీ ఫ్లో ఉంది, క్లాట్స్ ఏమీ లేవు, లైక్ 2-3 ప్యాడ్స్ పర్ డే చేంజ్ చేస్తుంది అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో నార్మల్ పీరియడ్ ఫ్లో అని అంటాము. హెవీ ఫ్లో అని ఎప్పుడు అంటామంటే ఒక 2-3 ప్యాడ్స్ ఇన్ 2 అవర్స్ అలాగ యూస్ చేయడము, పెద్ద పెద్ద క్లాట్స్ లాగా రావడము, ఆ బ్లీడింగ్ వలన వీక్ అయిపోవడము, హీమోగ్లోబిన్ పడిపోవడము, అంటే రక్తం

0: పాతం అనేది తగ్గడము ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని అబ్నార్మల్ బ్లీడింగ్ అంటాము. అప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నా పేరు స్వప్నమా.
1: చెప్పండి స్వప్న గారు.
2: నేను పాప గురించి కాల్ చేశానండి. మా పాపకి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12 ఇయర్స్.
0: చెప్పండి అమ్మా.
2: అయితే తనకి ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడదామని, ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను.
0: హెచ్పీవీ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అమ్మా.
2: దాని గురించి అమ్మా.
0: మీ పాపకి 11 ఇయర్స్ ఆ ఇప్పుడు.
2: 11 ఇయర్స్
0: కంప్లీట్ అయిపోయినాయి, 12 ఇయర్స్ అయినాయి కదా. సో మీ పాపకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని వేయించవచ్చు. ఇప్పుడు 14 ఇయర్స్ వరకు వేయించవచ్చును. సో 2 డోసెస్ అనేవి ఉంటాయి. అంటే మనం దాని షెడ్యూల్ అనేసి 2 డోసెస్, అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 6 మంత్స్కి ఇంకొక డోస్ తీసుకోవాలి, అలాగా 2 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అందులో గార్డాసిల్ 4 అని ఉంటుంది, గార్డాసిల్ 9 అని ఉంటుంది, సర్వావ్యాక్ అని ఉంటుంది. దీన్ని గార్డాసిల్ 4 కానీ, సర్వావ్యాక్ కానీ, గార్డాసిల్ 9 కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, గార్డాసిల్ 4 కానీ, గార్డాసిల్ 9కి కానీ, అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేసే వైరసెస్ అనేవి హై రిస్క్ ఉంటాయి, లో రిస్క్ ఉంటాయి. లో రిస్క్ ఏం చేస్తాయంటే, యానోజెనైటల్ వార్ట్స్, అంటే అక్కడ పులిపిరులాగా రావడము, కింద ప్రైవేట్ పార్ట్ దగ్గర, ఓరోఫారెంజియల్ అంటే నోట్ చుట్టూతా లోపల కానీ పులిపిరులు రావడము, అలాంటివి కాజ్ చేస్తాయి. ఇంకొకటి హై రిస్క్ ఏం చేస్తాయి అని అంటే, క్యాన్సర్కి మోర్ ప్రోన్ ఉంటాయి. సో గార్డాసిల్ 9 అనేది ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్లో లో రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది, హై రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది. అదే గార్డాసిల్ 4 అయితే మాత్రము ఓన్లీ హై రిస్క్ వైరసెస్ని మాత్రమే కవర్ చేస్తుంది. అలాగే సర్వవ్యాక్ కూడా హై రిస్క్ వైరసెస్ని మాత్రమే కవర్ చేస్తుంది. సో యంగ్ గర్ల్ కాబట్టి గార్డాసిల్ 9 తీసుకుంటే బెటర్ ఉంటుంది.
2: ఓకే మ్యామ్, బిఫోర్ మీ ఇంకా పాప మెచ్యూర్ కాలేదు అంటే తర్వాత మ్యామ్, బిఫోర్ అయినా మ్యామ్?
0: పర్వాలేదమ్మా, తీసుకోవచ్చును. దానికి మెచ్యూరిటీ పీరియడ్స్ రావాలనేసి ఏమీ ఉండదు, తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
3: నాకు ఇద్దరు పాపలు ట్విన్స్ మేడం. వాళ్ళకి 3 ఇయర్స్ క్రితం పుష్పవతి అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా పీరియడ్ 1 మంత్ 2 మంత్స్ వచ్చింది కడుపు నొప్పితోటి. తర్వాత ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది మేడం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా?
3: వాళ్ళకి అస్సలు డేటే రాదు మేడం.
0: అంటే అప్పుడు అవడమే మళ్ళీ అవలేదా?
3: 6 మంత్స్ వరకు చూస్తున్నా మేడం నేను, స్టార్టింగ్ కదా 6 మంత్స్ అవుతాము, తర్వాత అవుతారేమో అని చూస్తే ఇద్దరికి డేట్ రాలేదు. నేను హాస్పిటల్ చూపించాను చాలా హాస్పిటల్స్, అయితే స్కానింగ్ చేసి ఇప్పుడు ఎందుకు అమ్మంత టెన్షన్ పడుతున్నా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవి చేయించండి వస్తుంది అని అంటే, వాళ్ళు స్పోర్ట్స్ కూడా వేసాం మేము, అయినా కూడా వాళ్ళకి 2 మంత్స్ అట్లా స్పోర్ట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం డేట్ అనేది రాలేదు. నేను మళ్ళీ మేడంని కలిస్తే అప్పుడు డేట్ వచ్చింది, కానీ కడుపు నొప్పి తోటి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఇద్దరికి.
0: అంటే
3: బ్లీడింగ్ కూడా ఎక్కువ కాలేదు, ఒక 1 వీక్ అవుతారు మేడం. ఒకవేళ డేట్ టాబ్లెట్ వేసుకుంటే 1 వీక్ వరకు డేట్ వస్తానే ఉంటది, కానీ విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి.
0: అప్పుడు స్కాన్స్ అవి చేశారా?
3: స్కానింగ్ అది నేను ఏమన్నా అంటే, నాకు కూడా కొంచెం పీసీఓడీ ఉండే మేడం పిల్లలు రాకముందుకు, నేను అప్పుడు హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరు. నేను నాకు పీసీఓడింది కదా, మా పిల్లలకు కూడా అలాగనే వస్తుందేమో, స్ట్రగుల్ అవుతారేమో మేడం, మరి ఒకసారి టెస్ట్ చేయండి అంటే, ఒకసారి స్కానింగ్ రాసేది, ఒక 6 మంత్స్ క్రితం స్కానింగ్ చేస్తే పీసీఓఎస్ వచ్చింది అని చెప్పారు మేడం ఇద్దరికి.
0: ఓకే, మీ పిల్లలు లా ఉంటారా అమ్మా? వెయిట్ ఎక్కువ ఉంటారా, సన్నగానే ఉంటారా?
3: అయితే చిన్నగా ఉన్నప్పుడు వెయిట్ తక్కువనే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఇద్దరిలో ట్విన్స్ లో ఒక ఆమె సన్నగా అవుతుంది, ఒక ఆమె కొంచెం వెయిట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను అప్పటి నుంచి కూడా నేనేం నెగ్లెక్ట్ చేయలేదు మేడం, నేను హాస్పిటల్ చూపిస్తానే ఉన్నా, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, స్కానింగ్ అన్ని చేయిస్తానే ఉన్నాను. అయినా కూడా మేడం ఏమన్నదంటే, ఒక 2 మంత్స్ పీసీఓడికి అవి టాబ్లెట్స్ అవి రాసింది, తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ డేట్ రాకపోతే మళ్ళీ రండి అన్నది. అయినా ఇప్పుడు 4 మంత్స్ నేను హాస్పిటల్ నుంచి, అయినా వాళ్ళకి డేట్ రాలేదు మేడం.
0: మరి వాళ్ళు వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము అవి చేస్తారా?
3: డైలీ సూర్య నమస్కారాలు, కొంచెం స్కిప్పింగ్, అవి వాళ్ళు 10th క్లాస్ మేడం, ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, టైం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు మేడం.
0: జంక్ ఫుడ్ తింటారా, బయట ఫుడ్ తింటారా?
3: బయట ఫుడ్ ఏం తినరు మేడం, మేము ఇంట్లో కూడా బయటది ఏమి ఎక్కువ ఇంట్లోనే చేస్తాను నేను, రొట్టె కానీ కూరలు అవి కొర్రలకు పెట్టొచ్చు మేడం వాళ్ళకి.

0: ఏం కాదు. ప్రాపర్ స్లీప్, నిద్రపోతారా?
1: నిద్ర మంచిగానే పోతారు. కొర్రలు అవి మాకు బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏం తినరు, ఇంట్లోనే చేసుకుంటాం సాధ్యమైనంత వరకు.
0: పర్వాలేదు, ఏం కాదు. హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ చేపించండి, ప్రాపర్ స్లీప్ పెట్టియండి, వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి.
2: చాలా చక్కగా మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకి, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా చక్కగా ఓపిగ్గా ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ ప్రియదర్శిని గారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
0: థ్యాంక్ యూ.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
5: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 22A భూములపై మరో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన చైర్పర్సన్గా ఉంటారు. ఇందులో సభ్యులుగా రాజీవ్ గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా ఆయా జిల్లాల కలెక్టర్లు ఉంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ

క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనకు ప్రజాక్షేత్రంలో బలం ఉందని, పోటీపై సీఎం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. గతంలో 3 సార్లు గెలిచానని, ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై 1:30 గంటలకు నిమజ్జనం పూర్తి కానుంది. ఈ వేడుకల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలు వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@anews_hyderabadను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్. స్టూడియో క్లాక్లో సమయం ఎగ్జాక్ట్లీ 5 గంటల నుండి 5వ నిమిషం వైపు అలా అడుగు పెడుతూనే ఉంది, ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి మీకు ఈర్తి రెడీగా ఉంది. మీ అందరూ చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రతిరోజు ఎక్స్ట్రా ఫన్ కావాలి, ఏంటి బోరింగ్ లైఫ్ అని అనుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్తాను. పొద్దున్న లేవగానే రోజు నచ్చిన టిఫిన్ చేస్తాం, అయినా బోర్ కొట్టదు. అండ్ నచ్చినటువంటి డ్రెస్సెస్ వేసుకుంటాం. కొంచెం నచ్చకపోయినా అబ్బా మళ్ళీ ఇదే డ్రెస్సా అని వేసుకుంటాం, అంతగా బోర్ కొట్టదు. నచ్చిన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటాం, బోర్ కొట్టదు. కానీ కొన్నిసార్లు మనకు నచ్చని సిచ్యువేషన్స్ అండ్ జనాలతో ఉన్నప్పుడు మాత్రమే బోర్ కొడుతుంది. బికాజ్ మన బ్రెయిన్ అక్కడ అబ్సెంట్ ఉంటుంది, నచ్చదు, పార్టిసిపేట్ చేయాలనిపించదు కాబట్టి, అంతే కదా. సో ఇంత బోరింగ్గా అనిపించినటువంటి ఆ చిన్న స్పేస్ని కూడా మనం బెటర్గా చేసుకుంటాం ఒక మంచి ఛాయ్తో, మనకు నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. మరి అలాంటి ఒక ఛాయ్ మనకు అంత రిఫ్రెషింగ్గా అనిపించినప్పుడు, మరి ఛాయ్తో పాటుగా చెప్పే హాయ్ కబుర్లు ఇంకెంత రిఫ్రెషింగ్గా అనిపించాలి కదా. సో మరి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారు కదా. లెట్స్ స్టార్ట్. ఒక మంచి పాటతో ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం, మంచి ఫ్లో అండ్ ఈ ఫీల్తోనే. ఏమంటారు, ట్యూన్ అయిపోండి, వింటూనే ఉండండి. నేను మీ కీర్తి అండ్ మీకోసం ఒక మంచి పాట వినిపించబోతున్నాను. శ్వేత, మోహన్ అండ్ జుబిన్ నౌత్యాల్ పాడినటువంటి పాట లెనిన్ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్. ఆ తర్వాత ఇంక బోల్డ్ అని కబుర్లు ఉన్నాయి, మరి ఇంకెక్కడికి వెళ్ళొద్దు.

0: హే పాట అదర్స్ కదా. ఎస్, అందరికీ మరొకసారి శుభ సాయంత్రం చెప్పడంలో ఏమైనా మిస్టేక్ ఉందా? ఆఫ్ కోర్స్ ఏం లేదు. అయితే ఇవాళ నేషనల్ పంక్చుయేషన్ డే, 24th సెప్టెంబర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ పంక్చుయేషన్ అనేది లేకపోతే మన పేపర్ పైన రాసే స్క్రిప్ట్కి అర్థం ఏమీ ఉండదు. అక్కడికి ఏదో కొన్ని మన మీమ్స్, పిక్చర్స్ అవి కూడా చూస్తుంటాం సోషల్ మీడియాలో, లైక్ ఫుల్ స్టాప్ కానీ, కామాలు కానీ, ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ, ఒక క్వశ్చన్ మార్క్ కానీ, ఏమీ లేకుండా రాసేటువంటి ఒక స్క్రిప్ట్, ఒక ఇన్ఫర్మేషన్ ఎంత బోరింగ్గా, ఎంత వాల్యూ లేకుండా, ఇన్ఫర్మేటివ్గా ఉండదు కదా. ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏ విషయం అయినా రాసేప్పుడు అ పర్ఫెక్షన్ అంటే అందంగా, అలాగే చదివేటప్పుడు అర్థవంతంగా ఉండేలా చేసేవి ఏమైనా ఉన్నాయి అంటే ఆ పంక్చుయేషన్ మార్క్స్ ఉండడమే. సో ఇవాళ ముఖ్యంగా నేషనల్ పంక్చుయేషన్ డే సందర్భంగా మనం కూడా మాట్లాడేటప్పుడు ఎక్కడ మనల్ని మనం స్టాప్ చేసుకోవాలి, ఎక్కడ మనకి మనం పాజ్ ఇచ్చుకోవాలి, ఎక్కడ మనకి మనమే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. దట్స్ వాట్ లైఫ్ కమ్స్ ఆన్, రైట్? సో అందరికీ ఈ డే పైన అవగాహన తీసుకురావాలి. ఇన్ఫర్మేషన్ కోస్తే ఇవ్వాలి అనిపించి చెప్తున్నాను అనమాట. సో ఈ పంక్చుయేషన్ అనేది రాతలకు మాత్రమే స్టాప్ చేయకుండా మనం చేసేటువంటి రోజు పనులకి కూడా కాస్త వాడుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి, సరదాగా బాగుంటుంది, సీరియస్లీ, రైట్? మరి ఇవాళ 24th సెప్టెంబర్ అని గుర్తు చేసిన నేనే ఈ 24th సెప్టెంబర్ రోజు జరిగిన ఇంకొక విశేషం గురించి కూడా చెప్తా ఇంకొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్, వెంటనే ఉన్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్,
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

సినిమాలో నుండి నాకైతే భలే నచ్చినటువంటి పాట. అసలు ఒక రకంగా చెప్పాలంటే అన్ని సోషల్ మీడియా రీల్స్లో ఈ స్టెప్ని బాగా ప్రాక్టీస్ చేయించినటువంటి పాట కూడా. రైట్, మరి ఇవాళ 24 సెప్టెంబర్ రోజు జరిగినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే, ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా పారడైజ్ రిలీజ్ అయింది. క్యా బాత్ హై, నేచురల్ స్టార్ నాని మూవీ రిలీజ్ అయిందని ఎంత క్రేజీగా థియేటర్స్ వైపు వెళ్ళిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కానీ దాంతోపాటు ఇంకా వేరే రీజన్స్ కూడా సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అందులో ఒకటి శ్రీకాంత్ ఓడిలా డైరెక్షన్, అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్షన్, అఫ్కోర్స్ మన హీరో నాని యాక్టింగ్ గురించి స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. 30+ మూవీ నుంచి చూస్తూనే ఉన్నాం, ఫస్ట్ సినిమా నుండి కూడా చాలా కనెక్ట్ అయిపోయాము. నాని మూవీ అంటేనే ఏదో ఒక తెలియని ఏమంటారు క్రేజీ ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళాలి, చూడాలి అండ్ మూవీలో సంథింగ్ ఏదో ఉంటుంది నాని యాక్ట్ చేసిన సినిమా అంటే అనే ఫీల్ కదా. అండ్ దాంతోపాటుగా మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ రోల్లో యాక్ట్ చేశారు అండ్ అది నెక్స్ట్ లెవెల్ గా ఉంది ఆ క్యారెక్టర్ అనే టాక్ కూడా వినిపిస్తుంది, తన విలనిజం అంతా కూడా. సో ఇవన్నీ మేడ్ సినిమా మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ వీటన్నింటితో పాటు ఇంకా చాలా చాలా నచ్చి కనెక్ట్ అయ్యి సినిమా చూడాలి అనిపించిన ఇంకొక రీజన్ కూడా ఉంది. అదే హీరోయిన్ కీర్తి సురేష్ ఏషనాగుల సాంగ్. ఈ పాటకి వైబ్ మామూలుగా లేదు. ఒక్కసారి అలా సోషల్ మీడియాలో రిలీజ్ అయిందో లేదో అప్పటి నుండి మన ఊహలు, పాట ఎలా ఉండబోతుందో, అసలు పిక్చరైజేషన్ ఎలా ఉందో, ఇవన్నీ చాలా డిస్కషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థియేటర్కి అలా వెళ్ళగానే ఐ ఫీస్ట్ అనిపించింది. మరి మీకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్. ఏమంటున్నా, ఇంకా మాట్లాడలేము ఎందుకంటే నేను మీకోసం ఆ పాట వినిపించబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్డ్. అడ్డుల జాగిరెడ్డి అండ్ ప్రభా పాడినటువంటి వండర్ఫుల్ పాట ఫ్రమ్ పారడైజ్ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. వీకెండ్ ఇంకాస్త తొందరగా వచ్చిన ఫీలింగ్ లేదా? ఈ థర్స్డే నాకైతే అలాగే ఉంది, వినాయక నిమజ్జనం కదా. 11 రోజులు అలా అలా అసలు ఎలా గడిచిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఈ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీరు కూడా ఎస్ ఆర్ నో అంటే అఫ్కోర్స్ ఎస్ అని అంటాం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం చాలా ఏమంటారు డివోషనల్ ఫీల్లోకి వెళ్ళిపోతాం, అన్నింట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, ఆల్మోస్ట్ అందరం అంతే. కానీ లాస్ట్ డే కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమీ ఉండదు. హ్యాపీగా డాన్స్ చేస్తూ లైఫ్లో ఉన్న ప్రెషర్స్ అన్నీ పక్కన పడేసి ఈ వచ్చి దొరికిన అవకాశాన్ని ఒక ట్రెజర్ లాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తాం అనమాట. అందరూ విజిట్ చేయలేని మండపాలని కూడా మనలో కొంతమంది డే బై డే అంటే ఒక్కొక్క రోజు మనకు దొరికినటువంటి టైంలో వెళ్తాము, చూస్తాము. ఆ వైబ్ వేరే, దేంతో మనం కంపేర్ కూడా చేయలేము. అండ్ అఫ్కోర్స్ స్కూల్ టైం నుండి మనం అంటే మన చిన్నతనం నుండి ఇప్పుడు మనం బిజీగా మన వర్క్ స్కెడ్యూల్స్ మెయింటైన్ చేసేంత వరకు కూడా మనకు నచ్చినటువంటి, మనం ఎంజాయ్ చేస్తూ పెరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎమోషనల్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అఫ్కోర్స్ నాకైతే వినాయక చతుర్థినే. ఈ 11 డేస్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సెండ్ ఆఫ్ ఇవ్వడం కాస్త కష్టంగా అనిపిస్తుంది చాలా చాలా, కానీ ఒక హోప్ మళ్ళీ నడిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం, ఇంకా హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది అని. సో ఈ సెలబ్రేషన్స్ గురించి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే కూడా హ్యాపీగా నాతో షేర్ చేసుకోవచ్చు 0402324082 నెంబర్కి. ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టేట్ యూన్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి జై జై గణేశ అని ఇన్నిసార్లు గుర్తు చేసుకొని ఒక చక్కని పాట వింటే ఇంకా బాగుంటుంది కదా. స్టేట్ యూన్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: సో వినాయకుడి నిమజ్జనం తర్వాత మనం చాలా మిస్ అయ్యేవి కొన్ని ఉంటాయి. మనం జనరల్గా ఏమనుకుంటాం, మనకు తెలియకుండా స్టార్ట్ అవుతాయి అవన్నీ, కానీ మనం వాటికి అలవాటు అయ్యే కొద్దీ మిస్ అయిపోతున్నామన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్, నైట్ టైం రోడ్స్ పైన సరదాగా ఎంత టైం అవుతుందో కూడా చూసుకోకుండా వెరైటీ వినాయకుడి మండపాలు, విగ్రహాలు విజిట్ చేయడం ఫస్ట్. ఆ తర్వాత రకరకాల ప్రసాదాలు టేస్ట్ చేయడం. ఒకటి ఐ ఫీస్ట్ అనిపిస్తే మరొకటి మౌత్ వాటరింగ్ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఒక దగ్గర తిన్నా

మళ్ళీ ఇంకో దగ్గర అసలు కౌంట్ ఉండదు అనుకో, ఒక రేంజ్లో తినేస్తాం, అది వేరే విషయం. ఆ తర్వాత రకరకాల కలర్ వైబ్రెంట్ మండపాలని సెలెక్ట్ చేస్తాం. అరే ఈ మండపంతో కంపేర్ చేస్తే ఇది భలే ఉంది కదా, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది, అసలు ఎట్లా వేసి ఉంటారు, ఏం చేసి ఉంటారు, మనమే ఏదో చేసినంత డిస్కషన్స్ పెట్టేస్తుంటాం. కొంతమంది క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తారు, వాళ్ళ సొంత చేతులతో వాళ్ళకి తయారు చేసి పేస్ట్ చేయాలి, ఆ మండపంలో చక్కగా అలంకరించాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. అంతేకాదు ఎక్కడన్నా జస్ట్ అలా మ్యూజిక్ వినిపిస్తే చాలు, ప్లేస్ ఏంటి టైం ఏంటి అని కూడా చూడకుండా స్టెప్ వేయాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా వినాయక నవరాత్రుల టైంలో మనం చూసేటువంటి స్పెషల్ థింగ్స్. అంతేకాదు లడ్డు వేలం పాట, ఇది కూడా కాస్త స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చేతిలో మైకుంటజాలు ప్రతి ఒక్కరు హోస్ట్ అయిపోతారు అప్పుడు, ఎవరికి ఏదనిపిస్తే అది మాట్లాడడం కాదు. దాంతో పాటుగా లడ్డుకి సంబంధించి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ప్రిపరేషన్స్ సంబంధించి, అంతెందుకు అన్నదానాల గురించి, వీటన్నింటి గురించి కూడా డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే కాంపిటీషన్లు, ఎవరి విగ్రహం ఎక్కువ పెద్దగా ఉంది, మనదా పక్క వాళ్ళదా, పక్క కాలనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఇంకేం చేయాలి అనేటువంటి కాంపిటీషన్ పెరుగుతుంది. ఎవరిది పెద్దగా ఉందన్న డిస్కషన్ జరుగుతుంది, కంపారిజన్స్ ఉంటాయి, కాంప్రమైజ్లు ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ ఫుల్ ఎంజాయ్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయిన ఆఫీస్కి ఏదో ఒక సాకులు చెప్తాము, అలాగే నిమజ్జనం కోసం అని అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్లు పెట్టుకుంటాము. అండ్ దీంతో పాటుగా మనందరం మెల్లిమెల్లిగా ఆ ఎంజాయ్మెంట్ని హార్ట్ఫుల్గా ఏం చేస్తాము, ఎక్స్పీరియన్స్ చేస్తాము. అండ్ మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా, అఫ్కోర్స్ మీ ఇంట్లో కూడా ఇవే చేస్తూ ఉన్నట్టున్నారు అని స్పెషల్గా నేను చెప్తున్నాను. అంతేకాదు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది అని అంటే ఒక స్పెషల్ క్రేజ్ ఉండేటువంటి ద వన్ అండ్ ఓన్లీ ప్రసాదం ఏమైనా ఉంది లిస్టులో అంటే పులిహోర. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ యమ్మీగా ఉంటుంది, ఎక్కడ టేస్టీగా ఉంటుంది అన్న డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్, బట్ మనందరికీ చాలా నచ్చింది, మనం ఎంజాయ్ చేసేది అండ్ పక్క వాళ్ళతో షేర్ చేసుకునేది కూడా. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్ అండి, మీకోసం ఓ బేబీ సినిమాలో నుంచి నూతన మోహన్ పాడినటువంటి ఒక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఈ భలే సాంగ్ విన్నారు కదా, చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడంటే మనం వర్క్ బిజీలో అయిపోయి మనం పండగ అలా చేసుకునేవాళ్ళం, ఇలా చేసుకునేవాళ్ళం అని డిస్కషన్లో ఇలా నేను మీకు చెప్తున్నాను. కానీ బై ది వే, స్కూలింగ్లో ఉన్నప్పుడు మాకు అంత బిజీ, ఐ మీన్ అంత స్పెషల్గా, అంత ఈజీగా ఏం మాకు ఆపర్చునిటీస్ వచ్చేది కాదనమాట. డుమ్మా కొట్టాలి అంటే చాలా పెద్ద టాస్కులు చేయడము, యుద్ధాలు చేయడం లాంటివి చేసేవాళ్ళము. ఫస్ట్ ఫార్మోస్ట్గా మొదలైంది ఎప్పటి నుంచి, ఎక్కడి నుండి అంటే స్టమక్ పెయిన్ అమ్మా అని మొదలు పెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత నుండి స్టార్ట్ అయ్యేది. పోతా పోతా దాన్ని స్టమక్ పెయిన్ అన్నారు, స్టమక్ ఏక్ అంటారని కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసిన విషయం అనుకో, అంటే 3rd class to 4th or 5th ఆ టైం వరకు. కానీ కన్ఫర్మేషన్ మాత్రం అంత ఈజీగా వచ్చేది కాదు. ఫస్ట్ ఎందుకు అక్కర్లేదు అనేటువంటి మాటలు మాత్రమే వినిపించేది. ఆ తర్వాత ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తే లేదా సీజనల్గా కొన్ని ఫీవర్స్ వస్తే, సమ్టైమ్స్ ఎగ్జామ్ టైంలో ఏదైనా ట్రయల్ వేస్తే, అప్పుడు కొన్ని కొన్ని సార్లు ఓకే అయ్యేది, కానీ ప్రతిసారి కాదులే. అండ్ అమ్మల బ్రెయిన్ చాలా షార్ప్, మనకంటే 10 times ముందే ఆలోచించి పెట్టేస్తారు, కాబట్టి మన డ్రామాలు ఏవి వర్కౌట్ అయ్యేవి కావన్నమాట. కానీ కొన్నిసార్లు టాలెంట్ వర్క్ అయ్యి అలా అలా హాలిడేస్ దొరికేవి, అంటే మనమే డుమ్మాలు కొట్టేసేవాళ్ళం. అప్పుడు బయటకు వెళ్ళి స్పెషల్గా అందరికీ ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి ద వన్ అండ్ ఓన్లీ గణేష, ఖైరతాబాద్ గణేష. మన చిన్నప్పటి నుండి ఆ ఎమోషనల్ ఫీల్, ఆ మెమరీస్, అక్కడ దిగిన కొన్ని ఫోటోస్ ఎప్పటికీ అలా పదిలంగా మన మనసుల్లో ఉండిపోతాయి కదా. సో అలాంటి టాస్క్ బ్రేకింగ్ పనులు ఎన్ని చేసినా ఈ సాటిస్ఫాక్షన్ మాత్రం ఎప్పటికీ మనసులో అలా ఉండిపోతుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? లెట్ మీ నో. అండ్ ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీకోసం సింహ ఉమానేహ పాడినటువంటి ఒక మంచి పాట వినిపిస్తాను, దేవకీ వసుదేవనందన సినిమాలో నుంచి. స్టే ట్యూన్డ్.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇది ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లు. వింటూనే ఉండండి, ఇంకాసేపట్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్టే ట్యూన్డ్.
2: దుంతడి, ద్వారపుడి, రారడి, గొల్లపుడి, దుంతడి, ద్వారపుడి, రారడి, గొల్లపుడి, కత్తిపొడి, కారంపొడి, కిందపడి, మీదపడి, చీరపన, ఎదురుదాడి, అదిరుపన, అరికపొడి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తోంది. కాసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: గాయని గాయకుల యుగళ, ప్రబోధ, ప్రకృతి, లాలిపాటల సమాహారం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. దానం పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తన శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. చట్టబద్దమైన ప్రక్రియపై గౌరవంతోనే న్యాయ పోరాటం చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన దానం, ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అనర్హత పిటిషన్

కేసుపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండించిన మంత్రి బండి సంజయ్ కుమార్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు ఇరు పార్టీలకు నైతిక హక్కు లేదని పేర్కొంటూ అనైతిక పార్టీ మార్పిడులకు స్వస్తి చెప్పేలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును ఎదుర్కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు, అవసరమైన దిద్దుబాటు చర్యలపై చర్చించారు. ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రస్తుత భద్రతా ప్రాధాన్యతలను వివరించగా ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ నవీన్ మిట్టల్, ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సహా పలువురు ముఖ్య శాఖాధిపతులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను రేపు అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగర వ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 412,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ IODCలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం,

0: హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు అన్ని కూడా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
0: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 360 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈరోజు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4,611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1,254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. జిల్లాలో ఈరోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమొరి, తిర్యాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26 ఖరీ జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి ఎన్ పద్మ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇది తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:20. అండ్ మీరు ఏ డ్రైవింగ్లో ఉన్నా సరే మీకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసే ఆ పని మాది. సో చక్కగా ట్యూన్ చేసేసి ఎంజాయ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ అలా ఉండండి. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఎక్కువగా మీరు రోడ్ పైన వినాయకుడిని చూస్తూ అలాగా అరే భలే డెకరేట్ చేశారే, భలేగా సెలెక్ట్ చేశారే, ఇలాంటి డిస్కషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా. సో వాటితో పాటు ఫీల్ ఈ మ్యూజిక్ని కూడా మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినిపించబోయేటువంటి పాట మెకానిక్ రాకి సినిమాలో నుంచి మంగ్లీ పాడినటువంటి పాట గుల్లెడు గుల్లెడు గులాబీలు. పాట రాసింది సుద్దాల అశోక్ తేజ గారు. అండ్ 2024లో రిలీజ్ అయినటువంటి మ్యూజికల్ నంబర్స్లో ఈ పాట కూడా స్పెషల్ క్రేజ్ని సంపాదించుకుంది. వినేద్దామా మరి, స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నారు కదా, ఫ్రమ్ ది మూవీ మెకానిక్ రాకీ. తర్వాత నెక్స్ట్ మనం వినబోయేటువంటి పాట పుష్ప 2 సినిమాలో నుంచి శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట, చంద్రబోస్ రచించినటువంటి. ఈ పాటకి డిఎస్పి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మరి ఈ వండర్ఫుల్ పాటని కూడా ఎంజాయ్ చేద్దామా? స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. నెక్స్ట్ పాట వినబోతున్నాం ఫ్రమ్ ఫ్యామిలీ స్టార్. కళ్యాణి వచ్చా వచ్చా పాట వినిపించేస్తున్నాను మీకోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వండర్ఫుల్ పాట విన్నాం కదా, అనంత్ శ్రీరామ్ గారు రాసినటువంటి ఈ వండర్ఫుల్ పాట ఇరుముడి సినిమాలో నుంచి, హైష్మా అబ్దుల్ వహాబ్ అలాగే సాదికర్ పాడినటువంటి అద్భుతమైన పాట. అండ్ దీస్ డేస్ ఈ పాట ఎంతగా కనెక్ట్ అయిపోయింది ఫ్యామిలీస్కి అండ్ యూనో కిడ్స్, స్పెషల్గా అమ్మాయిలు ఉన్న వాళ్ళకి. అందరూ రీల్స్ చేస్తూ ఉంటే భలేగా అనిపిస్తుంది సోషల్ మీడియాలో. అండ్ దట్స్ వాట్ అండ్ ఎస్ స్టే ట్యూన్డ్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. కాసేపట్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

Hello dear friends, welcome to Vanilla Program with me your RJ Chetan. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి. అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మాను

అనుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు, అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది, లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుకున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది, ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి, ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో,
విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి.

అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కార్లో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్

0: లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టంలో తప్పున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం న్యాచురల్ సెట్టింగ్లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వండర్ఫుల్ పాట విన్నారు కదా. అండ్ ఎస్, ఇంకా నెక్స్ట్ పాట నేను మీకోసం వినిపించబోతున్నాను. చిత్ర గారు పాడినటువంటి పాట ఇది, 8 వసంతాలు చిత్రంలో నుంచి. వనమాలి గారి రచన, అలాగే హైషమ్ అబ్దుల్ వహాబ్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
1: నెక్స్ట్ మనం వినబోయేటువంటి మరొక పాట కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి వండర్ఫుల్ సాంగ్ గేమ్ చేంజర్ సినిమాలో నుంచి. లిరిసిస్ట్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.
2: కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సన్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం

సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఏళ్ళు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఏళ్ల ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026లో అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. 30 ఆగస్టున నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 265,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు, ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి తెలిపారు. దీనిలోని 2000 పడకలలో 1000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా, సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది.

0: అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రి విత్వశాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇదే మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ అనే అంశం మీద ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు జరిపిన సంభాషణ వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హౌజింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: పెరుగుతున్న నగరీకరణలో ఇళ్ల సమూహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ, ఇలా చాలా రకాలుగా చూస్తుంటాం. వీళ్ళందరి సామాన్యమైన లేదంటే వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ హౌజింగ్ సొసైటీస్ ఎలా ఏర్పరచుకోవాలి, వీటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
1: నివాస సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని అంటారు. జనరల్గా లేఅవుట్ చేసినటువంటి ఒక కాలనీ కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఇంకెక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ, లేకపోతే విల్లా ఓనర్స్ అని కానీ, ఇవి రకరకాలుగా మనుషులు ఎక్కడెక్కడైతే నివసిస్తారో, ఎటువంటి కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుందో దాని ప్రకారం అక్కడ ఒక ఆర్గనైజ్డ్

0: ఎంటైటీ ఒకటి ఉండాలి. దాన్నే ఏమంటారంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే సంక్షేమ సంఘం, నివాసితుల సంక్షేమ సంఘం. ఈ సంఘం ఎందుకు ఉండాలి అంటే ఇట్స్ ఏ డెమోక్రటిక్ బాడీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకొని మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మేమన్నీ అందరం అన్నీ చేసుకోలేం కాబట్టి మా తరపున మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవన్నీ చేసి పెట్టండి, మెయింటెనెన్స్ కానీ సంక్షేమం కానీ చేసి పెట్టండి అంటారు. జనరల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే మనకు రెసిడెన్షియల్ కాలనీలో అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఒక చట్టం కింద రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీస్ ఇవన్నీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు, రకరకాల నామన్క్లేచర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉంటుంది.
1: ఏ చట్టం కింద ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటారు?
0: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కి, తర్వాత కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్కి ముఖ్యంగా మూడు ఉంటాయి. మొదటిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనాదిగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1350 ఫస్లీ అంటే ఈక్వలెంట్ టు 1940-41 ఫినాన్షియల్ ఇయర్. సో ఫస్లీ ఈజ్ అది పర్షియన్ ఇయర్ అనమాట. దాని తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 తెలంగాణ ఏరియా. తర్వాత ఇంకొకటి, అవి మూడు ఒక్కొక్కకు చెందినవి అయితే అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ యాక్ట్ అనేది 1987, ఇది ఒకటి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఈ మూడు చట్టాల్లో చేస్తారు. తేడా అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా లేఅవుట్ ఉన్నటువంటి కాలనీస్కి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నో లేకపోతే మధ్యలో మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నో, వాటికి జనరల్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాటిలో అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అంటారు. ఈ రెండింటిలో కూడా ఒకవేళ ఇవి పెద్దవైతే గనక ఇంకొక ఫార్మాట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది స్ట్రక్చరు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కొంచెం
1: ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోర్ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి.
0: ఇక్కడ ఏంటంటే మీకు కోఆపరేటివ్ సొసైటీలో దీనిలో కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది. వీళ్ళు దీని మీద వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో దాని మీద 8 times కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుని వీటిని మళ్ళీ అక్కడ ఏమైనా కామన్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. జనరల్గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక కాలనీనో, ఒక అపార్ట్మెంటో, ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లానో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన హీ విల్ రేజ్ సమ్ ఫండ్, ఒక చోట బ్యాంకులో పెట్టి ఒక 7 మందిని ప్రమోటర్లను తయారు చేసి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి, వాట్ ఎవర్ ఇస్ ద ఫామ్ ఏదో ఒకటి చేయించిన తర్వాత ఈ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోపల వాళ్ళకి అలవాటు చేస్తారు. వాటర్కి ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది. సెక్యూరిటీకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ఖర్చు అవుతుంది. ఇది పార్కు, ఇది క్లబ్ హౌస్, ఇది రోడ్డు, ఇది సెక్యూరిటీ సర్వలెన్స్, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది డ్రైనేజ్, దీని కెపాసిటీ, ఇవన్నీ కూడా ఆయన అలవాటు చేసి కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు, అంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇది ప్రొసీజర్.
1: బాబ్జీ గారు, మామూలుగా అపార్ట్మెంట్లలో కానీ మీరు అన్నట్టు కమ్యూనిటీ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత ప్రతి నెల స్థిరంగా ఒక మెయింటెనెన్స్ అంటూ నిర్ధారింపబడుతుంది. ఆ మెయింటెనెన్స్, ఈ మేనేజ్మెంటు ఎలా చేయాలి, ఎలా చేస్తే సరైన పద్ధతిలో ఉంటుంది, ఒకవేళ అందులో ఏమైనా తేడాలు వస్తే ఎలా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి?
0: అసోసియేషన్ అనగానే, సొసైటీ అనగానే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, కార్యనిర్వాహకులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, మినిమం 7 ఉంటారు. అంటే 5 మంది ఆఫీస్ బేరర్స్ ఉంటారు అందులో, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ,
1: ట్రెజరర్,
0: ఈ వీళ్ళు 5 మంది కార్యనిర్వాహకులు. కార్యవర్గ సభ్యులు ఇంకొక 2 తీసుకుంటారు. వీళ్ళు కాకుండా ఒక 4 కోఆప్ట్ చేసుకోవచ్చు కార్యవర్గ సభ్యులుగా. మొత్తం 11 మంది, ఒక ఆడ్ నెంబరే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి బైలాస్ ప్రకారం, అంటే రిజిస్టర్డ్ బైలాస్ అంటారు వాటిని, మీరు ఏ చట్టం కింద రిజిస్టర్ చేసినా వాటిని, ఆ బైలాస్ని రిజిస్టర్డ్ బైలాస్ అంటారు. ఈ బైలాస్ ఏంటంటే ఇవి చట్టంలో నుంచి, ఒరిజినల్ చట్టంలో నుంచి బయటికి తీసుకురాగినటువంటి ఒక సబ్ లా. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, పవర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీ ఏం చేయాలి, జాయింట్ సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలి, మెంబర్స్ ఏం చేయాలి, ఇది ఒక పార్శ్వం వీళ్ళు ఏం చేయాలనేది. ఇంకొకటి, అక్కడ ఏ మేరకు అవసరం వస్తుంది, ఏం ఖర్చులు ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి మెంబర్స్ అందరి దగ్గర కూడా ఓనర్స్ అయితే ఓనర్స్ ఒకవేళ

0: టెనెంట్స్ కానీ ఉంటే టెనెంట్స్ పే చేస్తారు, లేకపోతే ఓనర్ పే చేస్తాడు, ఆ అరేంజ్మెంట్ చేసుకుని బైలాస్ ప్రకారం. వీటన్నిటి కూడా చట్టం, బైలా అంటే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు అంటే ఒక మోడల్ బైలా ఉంటుంది ఆ చట్టం కింద, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కన్వీనియంట్గా దీన్ని ఒక ఏజీఎంలో పెట్టుకొని దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకు ఒక చట్టం అవుతుంది, దాని ప్రకారం వెళ్తారు. ఒకవేళ దీనిలో ఉన్న బైలాస్ ఏమైనా అసలు చట్టానికి, లా ఆఫ్ ద ల్యాండ్కి అతిక్రమించుంటే ఇవి చెల్లవు, వాటికి అనుగుణంగానే వీటిని అమెండ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఇవి రెండు ముఖ్యమైనవి. సంక్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫర్దర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని డివైడ్ చేసి ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ నెల ఇంత పీరియాడికల్గా పెంచుకోవడం. సపోజ్ నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, మామూలుగా వసూలు చేసేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కంటే కాస్త ఎక్కువ కొనాల్సి వస్తుంది ట్యాంకర్లు కొంటే. కొత్తగా బోర్ వేశారనుకోండి, పాత బోర్ ఫెయిల్ అయిపోయి, దాన్ని అందరూ ఈక్వల్గా పంచుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ రిపేర్ వచ్చింది అనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ లోడ్ కావాల్సి వచ్చింది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి వసూలు చేసి కొంత ఎక్స్ట్రాగా కార్పస్ ఫండ్లో పెట్టుకుంటారు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది వసూలు చేసే బాధ్యత. ఇది
1: అడ్వకేట్ గారు డబ్బుల విషయానికి వచ్చేసరికల్లా అందరూ తమ వంతుగా తాము కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి ఈ డబ్బు ఎలా ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనేది పీరియాడికల్గా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
0: ఖచ్చితంగా. వీళ్ళు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యనిర్వాహకులు వీళ్ళు, ఈ బాడీ టోటల్ బాడీ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం వాళ్ళు మారుతుండాలి. ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఓటింగే వేయాల్సిన అవసరం లేదు. యునానిమస్ ఎలక్షన్ కూడా ఎలక్షనే, ఓటింగ్ వేసేది కూడా ఎలక్షనే, చేతులు లేపేది కూడా ఎలక్షనే, వాయిస్ రేస్ చేసేది కూడా ఎలక్షనే. ఇలాగే ఎలక్ట్ అయిన వాళ్ళు సంవత్సరంకు రెండు సంవత్సరాలకి చేంజ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ వన్. రెండోది ఏంటంటే పీరియాడికల్గా సంవత్సరానికి ఒకసారి ఏజీఎం పెట్టాలి, అవసరం అనుకుంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. 45 రోజులకు మించకుండా ఒక్కొక్క చట్టంలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్నేమో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అంటారు, కొంతమంది ఏమో 45 రోజులకో లేకపోతే 3 నెలలకు మించకుండా చేసుకోవాలి, కలవాలన్నటువంటి దానిలో ఉంటుంది కాబట్టి బైలాస్లో ఆ రకంగా కలవాలి. ఈ మినిట్స్ అన్ని మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రాయాలి. పారదర్శకత ఉండాలంటే అకౌంట్స్ సరిగా రాయాలా. అకౌంటబిలిటీ అంటే ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది, ఇది చెప్పాలా. ఇది బాధ్యత ట్రెజరర్ది, సెక్రటరీది. అండ్ సెక్రటరీ బాధ్యత ఏంటంటే కరస్పాండెన్స్ అంతా సెక్రటరీది. ప్రెసిడెంట్ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ మొత్తం మీద అజమాయిషి ఒక గౌరవపదమైనటువంటి పదవిలో ఉంటారు, ఒక పెద్ద మనిషి అయింటారు జనరల్గా. ఆయన తర్వాత ఆయన లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మిగతా మీటింగ్లు అవి నిర్వహిస్తూ వస్తారు. ఇవి పీరియాడికల్గా చేంజ్ కావాలి. ప్రతిసారి ఏజీఎం జరిగినప్పుడు, ఏజీఎం జరిగిన 10-15 రోజుల లోపల ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. జీఎస్టీ చెప్పాను కదా, జీఎస్టీ కట్టేటుకుంటే సర్వీసెస్కి జీఎస్టీ కట్టాలి. ఎవరితోనైనా సర్వీస్ ప్రొవైడర్స్తో సపోజ్ సెక్యూరిటీ ఉందనుకోండి, లేకపోతే సర్వలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, సెక్యూరిటీ సర్వీసెస్ అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలు, అగ్రిమెంట్లు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటిని రెన్యువల్ చేసుకోవాలి, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఈ లిటిగేషన్స్ రాకుండా చేసుకోవాలి, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, ఆ ప్రకారం చేసుకుంటూ పోవాలి.
1: మొత్తం మీద సంక్షేమంగా సుఖంగా ఉండడానికి ఈ అసోసియేషన్ ఒక పెద్ద మనిషి పాత్ర వహిస్తుంది. పెద్ద పెద్ద కాలనీలలో అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ, అక్కడ ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతున్నా కానీ, ఈ అసోసియేషన్ సభ్యులుగా వీరు వాళ్ళని ప్రతిఘటించి లేదంటే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా ఉంటుంది బాధ్యత. సంక్షేమం గురించి పట్టించుకునేటువంటి సంక్షేమ సంఘమే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషనే, అది ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ. వీళ్ళు ఎవరికి చెప్పాలి, ఆ నిర్మాణాన్ని చేపడుతున్న వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు వినకపోతే మున్సిపాలిటీ అథారిటీస్, లేకపోతే ఇప్పుడు మనకు పోలీస్ కానీ హైడ్రా కానీ వాళ్ళకి కనుక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి జీపీఎస్తో చెక్ చేస్తారు. జీపీఎస్తోనో డ్రోన్స్తో చెక్ చేసి ఎంతవరకు అతిక్రమణ పర్మిషన్ ఎంతవరకు ఉందో అది చూసి దాని ప్రకారం వాళ్ళని నిలువరిస్తారు. సొసైటీకి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఇట్ కెన్ సూ అండ్ కెన్ బి సూడ్. అంటే అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషను, కోఆపరేటివ్ సొసైటీను, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషను కేసులు పెట్టచ్చు వేరే వాళ్ళ మీద, కేసులు పెట్టించుకునేటువంటి బాధ్యత కూడా ఉంది.
1: కేసులు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులుగా ఉండి అంటే ఆఫీస్ బేరర్స్గా ఉండి వారి విధి నిర్వహణలో జాప్యం చేయడమో, లోపం చేయడమో, లేదంటే నిర్లక్ష్యం చేయడమో లాంటివి గమనించినట్లయితే వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు, ఎలా ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది?
0: బైలాస్ ప్రకారమే మిస్అప్రోప్రియేషన్, ఎంబెజల్మెంట్ అంటే డబ్బులు

0: అపహరణ, ఆస్తులు దుర్వినియోగము, అధికార దుర్వినియోగము, ఇటువంటివన్నీ ప్రతిదానికి కూడా బైలాస్లో ఏం చేస్తే ఏం జరగాలి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్రాతపూర్వకంగానో లేకపోతే మీటింగ్లోనో ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద తర్జన భర్జనలు అయిన తర్వాత మినిట్స్ రికార్డ్ చేస్తారు. అది చాలా కంపల్సరీ. ఏం జరిగింది, ఏరింది, అతనికి నోటీస్ ఇచ్చి సంజాయిషి అడుగుతారు. అది అయిన తర్వాత కట్టవలసి వస్తే తిరిగి కట్టాలి, తప్పుకోవాలి, లేదు అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇది మిస్అప్రాపరేషన్, పబ్లిక్ మనీ మిస్అప్రాపరేషన్, అంటే దుర్వినియోగం కిందకు వస్తుంది కాబట్టి క్రిమినల్ కేసులు కూడా పెడతారు.
1: దీంతో పాటు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందంటారా?
0: కోర్టు కూడా ఉంది. క్రిమినల్ కేసులు అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదు అనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్లి కోర్టులో కేసులు వేయచ్చు. ఇక్కడ ఏ సొసైటీకి వెళ్ళినా సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కేసులన్నీ లోయర్ కోర్టులో కాకుండా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులోనే వెయ్యాలి. ఇంకేదన్నా గనకైతే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్స్ తీసుకురావాలి, కానీ అంతకంటే కింద కోర్టులు లేదు. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీనే అజమాయిషీ చేస్తుంది అనుకోండి, అప్పుడు కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కొంచెం ఆ స్టాట్యుటరీ పవర్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఆయన పైన లెవెల్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏ చట్టం కింద అయితే మనం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ సంఘంలోనే కంప్లైంట్ ఎవరికి పెట్టాలి, రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుంది, దాని మీద అపెలేట్ అథారిటీ ఎవరు అనే దానిలో ప్రతి చట్టంలోనూ ప్రతి బైలాస్లోనూ ఇన్బిల్ట్ అది ఖచ్చితంగా ఉంటుంది.
1: కాబట్టి ప్రతి పౌరుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోకుండా బాధ్యతాయుతంగా తగిన కంప్లైంట్ రేజ్ చేయడము, అడగందే అమ్మాయి నాన్నం పెట్టదు అంటారు, ఆ విధంగా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుని, మనకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించాలి, అడగాలి, సరైన సమాధానం పొందాలంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ ఈ అంశం మీద ప్రముఖ న్యాయవాది వై బాగ్జీ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు జరిపిన సంభాషణ విన్నారు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వండర్ఫుల్ పాట, చిత్ర గారు పాడినటువంటి పాట విన్నాం కదా. రైట్ అండ్ స్టూడియో క్లాక్లో సమయం 7:36. అండ్ నెక్స్ట్ మనం వినబోయేటటువంటి మరొక అద్భుతమైన పాట టిప్పు, అలాగే చిత్ర గారు ఆల్పించినటువంటి సాంగ్ నా అల్లుడు సినిమాలో నుంచి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు మనం వినబోయే మరొక పాట యజ్ఞం సినిమాలోనిది. ఈ పాట రాసింది సుద్దాల అశోక్ తేజ గారు, కంపోజ్ చేసింది మణిశర్మ గారు, అలాగే ఆలపించింది SP చరణ్, శ్రేయా ఘోషల్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

0: సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఆకాశవాణి వివిధ భారతి వింటున్నారు. తరతరాల తరగని ఆనందమలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే కీర్తి. నెక్స్ట్ మనం వినబోయే పాట హీరో సిద్ధార్థ్ పాడినటువంటి పాట బొమ్మరల్లు సినిమాలోనిది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఈ పాట క్రియేట్ చేసిన ట్రెండ్ ని ఒకసారి మళ్ళీ ఆ మిలీనియం టైం కిడ్స్ ఎవరైనా ఉన్నారంటే అలా గుర్తు చేసుకోండి. 90s కిడ్స్ యూ డిజర్వ్, ఎందుకంటే ఎంతో మందికి చాలా ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్ అన్నమాట. పాట లిరిసిస్ట్ వచ్చేసి అనంత శ్రీరామ్ అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్. లెట్స్ ఎంజాయ్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వక పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. యువత దేశ నాగరికత వారసత్వాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సప్తాహిక్ వివేక్ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆసియా క్రీడలు 2026లో కాంస్య పతకాలు సాధించిన పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకి స్కీట్ మిక్స్డ్ టీం జంట పరినాజ్ ధాలివాల్, అనంత్జీత్ సింగ్ నరూకాలను ప్రధానమంత్రి మోదీ అభినందించారు. వీరి ప్రతిభ, కష్టం మున్ముందు మరెన్నో విజయాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలు ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగని, ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 632 మంది ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కేరళలోని నిలంబూర్లో జరిగే దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారక కార్యక్రమంలో బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేస్తారు. దానం నాగేందర్ అనర్హత వేటు తప్పించుకునే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, ఈ తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఎదురుదెబ్బని కేటీఆర్ విమర్శించారు. ఒక వికెట్ పడిందని, పార్టీ మారిన మిగిలిన నాయకుల పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపివేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి రాత్రి కలశ పూజ, రేపు ఉదయం పూజల అనంతరం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తారు. విగ్రహ తరలింపునకు టస్కర్ వాహనం సిద్ధం చేసి మండపం తొలగింపు పనులు చేపడుతున్నారు. నీట్ పీజీ 2026 ఫలితాలను ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో విడుదల చేశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 262 మార్కులను అర్హతగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపిన విషయాన్ని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కోర్టు తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎదురుదెబ్బ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు పార్టీల ఫిరాయింపు రాజకీయాలకు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని, అక్కడ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర వాయుగుండం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ, విద్యుత్ పునరుద్ధరణ చేపట్టి కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_ హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. హీ స్టూడియో క్లాక్ లో టైం చూసారా, 8:03 అవుతుంది ఎగ్జాక్ట్లీ, అండ్ 4 నిమిషం కూడా వచ్చేసింది. దిస్ ఇస్ కీర్తి, మస్తి మజా కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ప్రతిరోజు ట్రెండింగ్ అండ్ వైరల్ అనిపించినటువంటి బోల్డ్ అండ్ విశేషాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రైట్? మామూలుగా మనకి ఏదైనా క్రేజీ విషయం చూస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవలే ఉంది అని అనిపిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ యార్, మనుషులం మనం. ఏదన్నా కొంచెం వెరైటీగా అనిపించినా, క్రేజీ అనిపించినా ఎంజాయ్ చేస్తాం, పక్క వాళ్ళకి షేర్ చేస్తాం. దట్స్ వాట్ వీ డూ. సోషల్ మీడియాలో కూడా మనం ఏ రీల్ నచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ నచ్చినా షేర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం కదా. అలాంటి షేరింగ్ మరి వాళ్ళ మస్తి మజాలో మీ కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు నేను చెప్పబోతున్నాను. ఎక్కువ ట్రెండ్ అవుతున్నవి, ఇంట్రెస్టింగ్గా ఉన్నవి, అండ్ మనకి క్రేజీగా అనిపించినవి కూడా. నిజంగా ఇవాళ నేను చెప్పబోయే న్యూస్లో కూడా ఎక్కువ, అంటే ఇంకా నేను చెప్పడం ఎందుకు, మీరు ఎలాగో వింటారు, బట్ స్టిల్ ఒకటేమో మంచి ఏమంటారు బర్డ్ గురించి, ఇంకొకటేమో ఒక డాగ్ గురించి. ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. అండ్ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే ఒక పాట వినిపించేస్తాను, అండ్ దెన్ మెల్లిమెల్లిగా ఈ విషయాలన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్. మీకోసం జల్సా సినిమాలో నుంచి బెనీ అండ్ ప్రియా పార్ట్నర్ జెనిఫర్ లోపేజ్ వెయిట్ చేసేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. హే సూపర్బ్ రైట్ అండ్ మస్తీ మజాలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక స్మార్ట్ చిలుక గురించి. మామూలుగా మనం స్మార్ట్ ఫోన్స్ పట్టుకున్నాం, పట్టుకుని ఏం చేస్తాం, ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా రీల్స్ చూస్తాం కదా. ఆ రీల్స్ మనం అంటే మనుషులం అలవాటు అయిపోయింది, కానీ ఒక చిలుక కూడా చూస్తుంది, ఎంజాయ్ కూడా చేస్తుంది. సీరియస్లీ ఇది ఇప్పుడు నిజంగానే బోల్డ్ అంత ట్రెండ్ అవుతుంది అండ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెగ నచ్చేసింది. అయితే చిలుక ఏం చేస్తుందంటే మామూలుగా ఫోన్లో రీల్స్ చూస్తూ హ్యాపీగా స్క్రోలింగ్ కూడా చేస్తుంది. చూసిన వాళ్ళందరికీ ఎక్కువ క్రేజీగా అనిపించిన విషయం కూడా ఇదే, అదేంటి చిలుక ఏంటి స్క్రోల్ చేస్తూ మరీ ఎంజాయ్ చేస్తుంది రీల్స్ చూస్తూ అని. అలా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒకరు మళ్ళీ ఆ ఏమంటారు రీల్ ఆ వీడియోని కూడా ఏమంటారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. చూసే అందరికీ అయితే భలే కనిపించింది, అరే చిలకేంటి రీల్స్ చూడడం సూపర్ కదా అని. చిలక మాట్లాడుతుంది, చిలక క్యూట్గా ఉంటుంది, చిలక అంటే మనందరికీ ఇష్టం, కానీ ఇది చాలా క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ మిస్ అయితే సోషల్ మీడియాలో ఉంది, మీరు కూడా ఒకసారి లుక్ వేయండి, బాగుంటుంది. బై ది వే ఒక డాగ్ వాకర్ గురించి కూడా చెప్తాను మంచి సాంగ్ తర్వాత, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, మస్తీ మజాలో ఉన్నాం మనం. ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి శాలరీ, మంచి లైఫ్, బోల్డ్ అంత పేరు, కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వని లైఫ్, స్ట్రెస్, అసలు ఎలా భరించాలి, ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి కూడా అర్థం కాలేదు ఒక లాయర్కి. తన ప్రాక్టీస్ని ఆపేసింది, చదువుని పక్కన పడేసింది, యునో, డాగ్ వాకర్గా కొత్త కెరియర్ని మొదలుపెట్టింది. ప్రతిరోజు ఎంతో కొంత, అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఏమంటారు సంపాదించడం మొదలుపెట్టింది. అంతేకాదు పీస్ ఆఫ్ మైండ్ తన సొంతం అయింది, అలాగే తను చేసే వర్క్ కూడా తనకి నచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించినటువంటి న్యూస్ చాలా ట్రెండ్ అవుతుంది. కొంతమంది అయితే ఈ న్యూస్ చూసి అది ఎక్కడో మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా, అంత సాలరీ వస్తుందా, ఓ గ్రేట్, మేము కూడా జాబ్ వదిలేయడానికి రెడీగా ఉన్నాం అంటూ మెసేజెస్ కూడా చేస్తున్నారు. బట్ దట్స్ ట్రూ, సాటిస్ఫాక్షన్, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వని జాబ్ ఎన్ని రోజులు చేసినా ఉపయోగం

లేదు అని తెలుసుకుంది ఈ లాయర్. డాగ్ వాకర్గా కొత్త జాబ్ని వెతుక్కుంది. ఆ డాగ్ని వాకింగ్కి తీసుకెళ్లేటువంటి ఆ వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో, అంటే ఆ ఓనర్స్తో టైఅప్ అయ్యి తను చేసేటువంటి వర్క్కి మంచి పేమెంట్ తీసుకుంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 50,000 ఆఫ్ అమౌంట్. అది తనకి చాలా నచ్చి సాటిస్ఫైయింగ్గా ఉంది కాబట్టి తను సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం, అందరూ దాన్ని చాలా మెచ్చుకోవడం, అలాగే జాబ్ అంటే మనకి డబ్బుతో పాటు ప్రశాంతతను కూడా ఇవ్వాలి అని కమెంట్ చేయడం, నిజంగానే ఈ న్యూస్ ఇప్పుడు చాలా వైరల్గా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉండడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో మనకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, అబ్బాయి పనులు చేసే బదులు ఏదో ఒక వేరే పని వెతుక్కుంటే బాగుండు, చాలా సింపుల్గా ఉండే పనులు వెతుక్కుంటే బాగుండు అని. అందరికీ అన్నీ వర్కౌట్ అవుతాయని కాదు, అవ్వవు అని కూడా కాదు, ప్రయత్నమే ముఖ్యం. ఏమంటారు? రైట్, ఇంకా మాట్లాడుకుందాం. హేమచంద్ర అండ్ సునీత పాడిన వండర్ఫుల్ పాట వచ్చేస్తుంది మీకోసం కంత్రి సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఇదండి ఇవాల్టి మస్తీ మజా కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: హే, స్టూడియో క్లోక్ లో సమయం 8:30 అవుతుంది. ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. ఇవాళ మనం దసరా బుల్లోడు సినిమాలోని పాటలు వినబోతున్నాం అన్నమాట. మీలో ఎంతమందికి దసరా బుల్లోడు సినిమా అంటే ఇష్టం? నాకైతే పర్సనలీ ఇది చాలా చాలా ఫేవరెట్ మూవీ. ఫస్ట్ థింగ్, హీరో ఏఎన్ఆర్ గారు యాక్ట్ చేయడం అండ్ వాణిశ్రీ కాంబినేషన్లో వీళ్ళిద్దరిది హిట్ పెయిర్ 1970s. అండ్ అంతేకాదు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మంచి లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు, చక్కని కామెడీ ఉంటుంది అండ్ నాటినెస్ ఉంటుంది. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆఫ్ సినిమాలంటేనే అప్పట్లో ఆడియన్స్ తెగ ఇష్టపడి థియేటర్స్కి వెళ్ళేవాళ్ళంట, అంత బాగుండేవంట. అండ్ అంట ఏంటి, సినిమా చూసిన మనకు కూడా అదే అనిపిస్తుంది కూడా, రైట్? సో మరి ఇవాల్టి ఏకచిత్ర గీతాల్లో మరి దసరా బుల్లోడు సినిమాలోని పాటలు మనం వినబోతున్నాం అన్నమాట. ఐ రెడీ? ఎస్. కేవీ మహాదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఎన్నో అత్యద్భుతమైనటువంటి పాటల్లో, ఎన్నో సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మరి ఆయన కంపోజ్ చేసినటువంటి మూవీస్లోని ఒక మూవీ అయినటువంటి దసరా బుల్లోడు సినిమాలోని ఒక పాట ఫస్ట్ మీకు వినిపించేస్తున్నాను. ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించినటువంటి పాట ఎట్టాగో ఉన్నది ఓలమ్మి అనే సాంగ్. అండ్ ఈ పాటని కంపోజ్ చేసింది మహదేవన్ గారు, రచించింది ఆత్రేయ గారు, అలాగే ఆలపించింది ఘంటసాల గారు, సుశీలమ్మ గారు. అండ్ యాక్ట్ చేసింది ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు. విందామా మరి? స్టే ట్యూన్డ్.

బీవీ రాజేంద్ర ప్రసాద్ గారు. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకం పైన రిలీజ్ అయిన సినిమా ఇది. గోపి, రాధ ఈ ఇద్దరి పేర్లు నిజంగానే క్రేజీగా అనిపిస్తాయి. ఆ లవ్ని చూపించే విధానం కానీ, లేకపోతే ఆ లవ్లో ఉండేటువంటి ఆ ప్రెషియస్ థింగ్స్ కానీ, ఈ సినిమాలో అలాంటి సీన్స్ చాలా చాలా ఉంటాయి. అంతేకాదు ఏఎన్ఆర్ గారు అలాగే వాణిశ్రీ గారి కాంబినేషన్లో ఉండేటువంటి ప్రతి సీన్ కూడా మనకి చాలా క్రేజీగా, చాలా నాటీగా అనిపిస్తాయి. యాజ్ ఇన్ ద సేమ్ వే ఎమోషనల్ సీన్స్ కూడా అలాంటి ఫీల్నే తీసుకొచ్చి పెడతాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్తో పాటు చంద్రకళ గారు, అంటే నిర్మల క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా సీన్లో కనిపిస్తారు. అంటే ఇద్దరు మరదళ్ళు, ఒక బావ, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అనమాట. అది కథ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక పాట మీకు వినిపించబోతున్నాను. ఘనశాల గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి పాట వినసేయండి, చెప్తాను.

1971లో రిలీజ్ అయినటువంటి సినిమా దసరాబల్లుడు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకరే. ఆయన

మంచి పాట విన్నారు కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట మరొకటి ఉంది. ఇదే ఘంటసాల గారు పిఠాపురం గారు పాడినటువంటి పాట. ఈ పాటలో

0: మనకి పద్మనాభం గారు కనిపిస్తారు, మంచి కామెడీగా ఉంటుంది అండ్ భలే ఉంటుంది పాట. సూర్యకాంతం గారిని ఎక్కిరిస్తూ ఆవిడ గురించి చెప్తూ పాడే పాట అనమాట. ఆల్మోస్ట్ సినిమాలోని అన్ని పాటలు కూడా మ్యూజికల్లీ హిట్. ఎన్నిసార్లు విన్నా ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ అనిపించేటువంటి పాటలు ఏవైనా ఎన్నో ఉన్నాయి, కానీ అందులో ఈ పాటలు కూడా ఇంక్లూడ్ అవుతాయన్నమాట. అంత చక్కటి పాటలు. అంతేకాదు రాసినటువంటి అంటే లైక్ పాటలతో పాటుగా ఆ స్టోరీని నెరేట్ స్టోరీ కూడా దానికి ఎగ్జాక్ట్గా సెట్ అవ్వడం, అంత బ్యూటిఫుల్గా ఉండడం కూడా చాలా చాలా బాగుంటుంది. ఆచార్య ఆత్రేయ గారి లిరిక్స్ నిజంగానే మనకేవి మహాదేవన్ గారి మ్యూజిక్కి ఇంకా ఇంకా బ్యూటీని తీసుకొని వచ్చాయి. అఫ్కోర్స్ సాహిత్యంతో పాటుగా సంగీతం రెండు కలిస్తేనే అద్భుతం. అవి రెండింటినీ మనం ఇందులో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ పాడుకోవచ్చు కూడా. మరి అలాంటి ఇంకొక పాట కూడా వినిపిస్తాను. ఇది కాస్త కామెడీ ఫీల్గా ఉండేటువంటి పాట కానీ బాగుంటుంది. స్టే ట్యూన్డ్, విందాం ఇప్పుడు.
1: ఓ మల్లయ్య గారి, ఎల్లయ్య గారి, బుల్లెమ్మ బుల్లయ్య గారి చెల్లెమ్మ, నీ పురాణమంతా బుర్ర కథగా చెబుతామమ్మా. హే వినరా.

0: చదివేదేమో రామాయణము, సంసారంలో రావణ యుద్ధము, పాతివ్రత్యమే పారాయణము, పచ్చడి మెతుకుల భర్తకు దినము, పాతివ్రత్యమే పారాయణము, పచ్చడి మెతుకుల భర్తకు దినము, పిల్లమే కాలేరు కదమ్మా, గుర్తు బ్రతుకేం కర్మ,
1: ఈ కర్మ
0: వినరా పుల్లెమ్మ వీరగాథలు వీణుల విందుగా,
1: వినరా పుల్లెమ్మ వీరగాథలు వీణుల విందుగా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మంచి పాట విన్నాం కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట ఇంకాస్త స్పెషల్ పాట అన్నమాట. అంటే అట్మాస్ఫియర్, అలాగే ఇద్దరు హీరో హీరోయిన్స్ పాడుకునేటువంటి మంచి లవ్ సాంగ్, అలాగే వినేవాళ్ళకు కూడా భలేగా అనిపించేటువంటి పాట, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల.

విదేశాల్లో సుశీలమ్మ గారు ఆలపించినటువంటి పాట చాలా క్రేజీ సాంగ్ అండ్ ఇద్దరి లవ్ సాంగ్ అండ్ అలాగే ఇద్దరు పోటాపోటీగా లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి పాట అని చెప్పొచ్చు. ఆత్రేయ గారు చాలా అద్భుతంగా రాసినటువంటి పాట. మరి దానికి కేవీ మహదేవన్ గారు కూడా అంతే పోటాపోటీగా మంచి ట్యూన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి విందామా ఆ పాట? విందాం, స్టే ట్యూన్డ్.

దసరా బుల్లాడు సినిమాలోని మొత్తం పాటలన్నీ అంటే ఏకచిత్ర గీతాలు వింటున్నాం. స్టూడియో క్లాక్లో సమయం 8:53 అవుతోంది. సినిమాల్లోని పాటలు, పాటలని ఇష్టపడేటువంటి ప్రేమికులకు ఏ సినిమా పాటలైనా నచ్చుతాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 70s టైంలో ఎవరెవరైతే ఎక్కువగా మన ఘంటసాల గారి పాటలు ఇష్టపడతారో డెఫినెట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ కూడా బెస్ట్ సాంగ్స్గా అనిపిస్తాయి, చాలా నచ్చుతాయి కూడా. అయితే మరి ఇన్ని లవబుల్ పాటలు విన్నాం కదా, దాంతో పాటుగా మరొక పాట, గోపి రాధ ప్రేమను ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి పాట, చేతిలో చెయ్యేసి అనేటువంటి పాట. ఈ పాట చాలా స్పెషల్ అండ్ వాళ్ళ లవ్ని ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేస్తూ పాడుకునేటువంటి పాట. అండ్ ఈ పాటని ఆలపించింది ఘనశాల సుశీలమ్మ గారు. ఈ పాట కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ విన్నాం మరి, స్టే ట్యూన్డ్. పాటను రచించింది ఆత్రేయ గారు, కంపోజ్ చేసింది కేవీ మహాదేవన్ గారు.

ఇవండి ఇవాల్టి ఏకచిత్ర గీతాలు. మంచి మంచి సినిమాలోని పాటలు ప్రతిరోజు ఇలాగే వింటూ ఉన్నాం కదా. మరి దసరా బుల్లోడు సినిమాలోని పాట కూడా, ఈ పాటలన్నీ కూడా మీకు చాలా చాలా నచ్చేసాయి నాకు తెలిసిపోతుంది. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తర్వాత మనం వినబోయే పాట అమ్మాయిలు అబ్బాయిలు చిత్రంలో నుంచి సందీప్ అలాగే కౌసల్య పాడినటువంటి నువ్వెప్పుడొచ్చావు అనేటువంటి సాంగ్. స్టే ట్యూన్డ్.

సూపర్ పాట విన్నాం కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి మరొక పాట అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలోనిది, చెన్నై చంద్రమ. ఈ పాటని చక్రి గారు ఆలపించారు. స్టే ట్యూన్డ్.

లాస్ట్ సాంగ్ ఇప్పుడు మనం వినబోతున్నాం బాయ్స్ సినిమాలో నుంచి. కార్తిక్ చిత్ర గారు పాడినటువంటి వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అలే అలే అనేటువంటి పాట. ఏం రత్నం అండ్ శివగణేషన్ ఇద్దరు ఈ పాటకి లిరిక్స్ అందిస్తే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: 1961లో హైదరాబాద్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన చిత్రం పెళ్లి కాని పిల్లలు. ఈ చిత్రంలో హరనాథ్, జగ్గయ్య, కాంతారావు, జమున ప్రధాన తారాగణంగా నటించారు. పరుగులు తీసే వయస్సులో ఉన్న పడుచు అమ్మాయి పాదాల మువ్వలు మదిలో సందడి చేయగా నడుమున కడవను పెట్టుకుని కలహంసలాంటి నడక కలదని, తడబడిన అడుగులతో వడివడిగా నడుస్తున్న ఆ వనితను వర్ణిస్తూ రాధిక, అభిసారిక, దరిచేరవా అంటూ ఆరుద్ర రాసిన ఈ పాటను సంగీత దర్శకులు మాస్టర్ వేణు కళ్యాణిరాగంలో స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

సువాసనకు అందానికి స్వచ్ఛమైన తెల్లని కాంతులీనే మల్లెపూలు నిర్మలత్వానికి ప్రతీక. అలా తెల్లని చీర మల్లెపూలు పెట్టుకున్న ఓ అమ్మాయి కల్లాకపటం ఎరుగని మనసు కోసం ఆ మనసులోని మమత తనను తాను సింగారించుకున్నానని చెబుతోంది. ఆ మమత ఎవరికోసమని ఆ ప్రియుడు అడిగితే దాపరికమెరుగని మనిషి కోసమని తన భావాన్ని ప్రకటిస్తుంది. నేలమీద ఒక్కటే సాగుతూ నింగిలో తారల్లా నిలిచిపోదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ గీతం 1965 విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఘంటసాల ఆలపించిన ఈ పాటకి తగినట్లుగా చిలిపిదనం, జానతనాలను సునాయాసంగా తన హావభావాలతో పలికించి ప్రేక్షకులను రంజింపజేశారు. అలిగితివా సఖీ ప్రియా అంటూ భామామణిని అనునయించే క్రమంలో చివరికి తన శిరసుకు ఆమె కాళ్ళు తగిలినా అది ఆమెనే బాధించిందేమోనని కలత చెందడం కవి పింగళి నాగేంద్రరావు గారి కల్పనలోని చమత్కారాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోనిది ఈ పాట. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

మన కళా సంస్కృతిని నేటికీ ప్రతిబింబింపజేస్తూ విరాజిల్లుతున్న విజయనగర సామ్రాజ్య హంపి శిల్ప సౌందర్య వర్ణన నేపథ్యంతో కళాప్రాభవాన్ని మన కళ్లకు కట్టినట్టు వినిపించే ఈ గీతాన్ని రాశారు ఆత్రేయ. కళ్ళు మూసుకుంటే ఒక్కసారిగా

ఆ చారిత్రక కట్టడాల దృశ్యమాలిక మనసులో మెదులుతుంది. కనబడని తన భార్యకు కమనీయ శిల్ప సంపదను శ్రావ్యమైన తన గాన మధురిమలో ఆవిష్కరిస్తూ కదలని శిల్పంలా తన హృదయంలో కలకాలం నిలిచిపోతావని అనురాగాన్ని పంచుతూ పాడుతున్నాడు. 1962 విడుదలైన మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సంగీతం కెవి మహదేవన్.

జీవితం సఫలం కావడమంటే అనుకున్న ప్రతీదీ నెరవేరడం, అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం అనేది ఎంతమంది జీవితాల్లో జరుగుతుందనేది ప్రశ్నార్థకం. యుక్త వయసు నాటికే ఇవన్నీ జరగడం అనేది అసంభవం. అనుకున్న దిశగా అడుగులు పడడం ఆ దశలోనే మొదలవుతుంది. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టనష్టాలు వచ్చి పడుతున్నా మడమ తిప్పకుండా ఆశయం దిశగా అడుగులు పడుతూ ఉంటే జీవితం అర్థవంతంగా వెళుతున్న భావన కలుగుతుంది. ఆ ఒక్క భావన చాలు ఎడారి కూడా నందనవనం అనిపించడానికి. మధురాతి మధురంగా ప్రేమగానం మొదలవుతుంది. అలా ఆలపించే ప్రతి పాట వలపు మాటలతో సోయగాలు ఒలికిస్తుంది. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం కోసం జిక్కి పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం పి. ఆదినారాయణరావు.

కళ్యాణిరాగంలో స్వరపరచబడిన ఈ మధుర గీతం చిత్ర ప్రథమార్ధంలో ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతంగా, ద్వితీయార్ధంలో ఘంటసాల వారి సుస్వరంలో ఏకగలగీతంగా శ్రోతల హృదయాలను అలరించింది. మొదటిసారిగా ప్రేయసీ ప్రియులు కలుసుకున్న సందర్భంలో ప్రేయసి మనసు నెమలిలా ఆడుతోందని, పావురంలా పాడుతోందని, ఈ పాట అంతిమ చరణంలో ఎదలో ఇంతటి సంతోషమెందుకో, ఎవ్వరికోసమో

ఎందుకింత పరవశము అని నాయకుని పరంగా, కలలు కోరికలు తీరినవి మనసారా అని నాయకపరంగా పదప్రయోగం చేసిన ఆరుద్ర కథానాయకుడు మాత్రమే పాడే సందర్భంలో కమ్మని భావమే కన్నీరై చిందెను, ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి అనే గంభీరమైన భావాన్ని వ్యక్తపరుస్తారు. 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన పాట, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

అలిగిన ఆడవారి అలుకలు తీర్చి అనునయంతో వారిని సంతోషపెట్టడం మగవారి బాధ్యత. ప్రేయసీ ప్రియులు, భార్యాభర్తల మధ్య అలుకలు కోపతాపాలు రావడం సహజం. అల్కమానవు కదా అరాలకుంతల అని నంది తిమ్మనగారు తమ పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుడి చేత సత్యభామ అలక మాన్పించడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణుడంతటి మోహనాకారుడైన భర్త అలిగితే తన మాటలతో బుజ్జగిస్తూ ఆయనలో బాలకృష్ణుని

దీపి చేష్టలను ఊహించుకుని ఒక ఆదర్శమూర్తి అయిన భార్య లలితంగా పాడుతూ అలుకలు తీర్చి ఎలా తన దారికి తెచ్చుకుందో అనే విషయాన్ని తెలియజేస్తున్న గీతమిది. తెరపై ఈ పాటకు అభినయించిన సావిత్రి, ఎన్టీఆర్ గార్ల ఉదాత్త నటకౌశలం, బాలకృష్ణుని తైలవర్ణ చిత్రాలు మరెంతో పుష్టిని, నిండుదనాన్ని కలిగించాయి. గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

ప్రకృతిలో జడపదార్థంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ ఒలితో సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటుంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకలికే తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రాణంలేని శిలలో శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తాడు. రాతి హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. పైకి కఠినంగా ఉండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా ఉండే మునులలాగా కారడువులలో మౌనంగా దర్శనమిస్తాయి. శిల్పి మనోగతాన్ని సున్నితంగా ఉదాత్తంగా ఆవిష్కరింపజేస్తున్న ఈ గీతాన్ని రచించినవారు సి నారాయణ రెడ్డి. పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాల గారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ వినవచ్చే ఉలుల శబ్దాలు వినేవారిని పాటలో లీనమయ్యేలా చేస్తాయి. అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

రకరకాల పూల మొక్కలు లతలు గాలికి తలలూపుతుండగా చలచల్లని నీటి తుంపరలతో గగనతలంలో వెలిగిపోతున్న చందమామతో నాయికా నాయకులు మాలతి ఎన్టీ రామారావు ఎంతో సహజంగా ఈ పాటలు అభినయించారు. పింగళి నాగేంద్రరావు నాయిక భావాలను లాలిత్యంతో కూడినవిగా నాయకుని భావాలు సుస్పష్టంగా తెలిసేలా రచించారు. ఓ జావిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా అనే మాటలను ఆలపించిన తీరు అమోఘం. 1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రానికి ఆ పాత మధుర సంగీతాన్ని సమకూర్చారు ఘంటసాల వారు. ఈ యుగల గీతాన్ని రాగేశ్వరి అనే హిందుస్థానీ రాగంలో మనసుకు హాయిగొలిపేలా సుశ్రావ్యంగా మలచి పీలీలతో గానం చేశారు ఘంటసాల.

అభిరుచులు ఒకటై వలచిన ప్రేయసికి దగ్గరైన వేళ మదిలో కలిగిన ప్రణయభావాన్ని తెలుపుదామని ప్రయత్నిస్తాడు ప్రియుడు. అలా తలచిన క్షణమే అనుకోకుండా ఆ ప్రేయసి ప్రియుడిని చేరుతుంది మురళి వాయిస్తున్న మురారి బొమ్మతో. మాటలాడుతున్న ఆ క్షణాలు అప్పుడే గడిచిపోకూడదని, కాలం అలాగే ఆగిపోవాలని మనసులో ఆరాటపడుతున్న ఆ ప్రియుడి దగ్గర తన మనసు వదిలి వెళ్ళి విశ్రమిస్తుంది. కలసిన ఆ క్షణాలు పంచిన ఆనందాన్ని ఇలా పాట రూపంలో వ్యక్తపరుస్తున్నాడు ప్రేయసికి వినిపించేలా. వినిపిస్తున్న పాటకి పరవశించిన మనసు శ్రావ్యంగా రాగాలాపన చేస్తోంది ప్రియుడికి వినపడేలా. మనసు దోచుకున్నప్పటికీ మనసు మాత్రం దాచుకోకని పాడుతున్నాడు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

అమ్మా నీ మనసు దాచుకోక బుల్లెమ్మా, మనసు దోసుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోక బుల్లెమ్మా, కంచికి పోతావా కృష్ణమ్మా.

తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, భగవద్ రామానుజాచార్యులు వంటి దాసభక్తులెందరో కలియుగ దైవమైన వెంకటాచలపతిని కీర్తించి ఆరాధించి తరించి పునీతులయ్యారు. అపర రామభక్తుడు సంగీత త్రిమూర్తులలో ఒకరైన సద్గురు త్యాగరాజస్వామివారు కూడా తిరుపతి వెంకటేశ్వరుని మీద కీర్తనలు రచించారు. వెంకటేశ్వరస్వామి శ్రీదేవి అలమేలు మంగలను ఎలా మురిపించి లాలిస్తాడో అనే భావాన్ని రచయిత ఆత్రేయ రమణీయంగా మలిచారు. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘంటసాల వారు ఈ పాటను గానంచేశారు. స్వామి లీలలన్నీ భక్తిముక్తిదాయకమని సామాన్యులందరికీ అర్థమయ్యేలా తేటతేట తెలుగులో సుస్పష్టంగా రీతిగౌల రాగాన్ని ఆస్వాదిస్తూ భావయుక్తంగా గానంచేశారు ఘంటసాల. తెరమీద మనకు కనిపించే చిత్రీకరణ భక్తి తన్మయత్వానికి లోనయ్యేలా చేస్తుంది. ఈ పవళింపు మధురగీతాన్ని స్వరపరిచినవారు పెండ్యాల నాగేశ్వరరావు.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి ప్రసారాలు ఉదయం 5:55. ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 అర్చన భక్తిగీతాల కార్యక్రమాన్ని వింటారు. 6:50 చింతనం మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశమాలిక 2వ భాగం వింటారు. ఇక 7:15 ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల చట్టం, రైతులకు ఉపయోగాలు, ప్రముఖ న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. ఇక 10:00 ఎవర్గ్రీన్ హిట్స్ పాటలు వింటారు. 11:00 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటారు. ఇక 5:00 చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటారు. 6:40 లమ్హే ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

0: సాయంత్రం 8 గంటలకు మీట్ ది స్టార్ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కడ్రాతి. ఎనిమిది గంటల 50 నిమిషాలకు ఏకచిత్ర గీతాలు వింటారు. రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: అది యుగల గీతాల మాధుర్యం.

సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన సీజనల్ డిజీజెస్ ఈ అంశం గురించి డాక్టర్ పిహెచ్బిఎస్ శర్మగారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:53 మా వివిధ భారతి 102.8 FM మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.